ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 భావన శీర్షికన పుస్తకం శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి ఉదయం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడిలో కోతకు ముందు ఆ తరువాత రైతన్నలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మోనిక గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా పలువురు కవులు రచయితల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన శ్రీ గజ్జల కనకరాజు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామమూర్తి గారి గానం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ కాపా శ్రీనివాసరావు, మోర్సింగ్పై శ్రీ శ్రీనివాస గోపాలన్. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈరోజు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీ స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 హిందీ కార్యక్రమంలో భాగంగా శ్రీయుతులు జయదీప్ మాళవికా గారు సమర్పించు ప్రత్యేక రూపకం లెజెండ్స్ ఆఫ్ ఆకాశవాణి ప్రసారమవుతుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ గారిచే సారంగీ వాద్యం ప్రసారమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు మధ్యాహ్నం 12:40 వినవచ్చు. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో సువర్ణ గన్నేరు శ్రీమతి మాలా కుమార్ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. రచన వ్యాఖ్యానం శ్రీమతి మేఘనా ధాబు, శ్రీమతి సోనాలి కుల్కర్ణి, నిర్వహణ శ్రీమతి సీమా కుమారి. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం వారు. 6:50 తుంపర్ల సేద్యం గురించి రైతన్నెల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొనే ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 వరల్డ్ ఓషన్ డే సందర్భంగా ప్రొటెక్టింగ్ ఓషన్స్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్ మస్రత్ జహాన్ గారిచే ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. ఈరోజు 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతుంది. ఇవి

0: 4-hour and 20-minute contest on Quad Felipe Chartrier. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో పుస్తకం, ఈ అంశం గురించి శ్రీమతి కోట విజయ్ గారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: పుస్తకం మానవునికి స్నేహితునితో సమానం. ఎన్నో విషయాలు పుస్తకాల రూపంలో మనకు లభిస్తాయి. అలాంటి విలువైన పుస్తకాలను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ముద్రణ యంత్రం లేని రోజుల్లో మన పూర్వీకులు తాళపత్రాల మీద గంటంతో రాసేవారు. వాటిని భద్రపరచటం చాలా కష్టతరం అనిపించేది. ఇప్పటికీ ఈ తాళపత్ర గ్రంథాలను తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సరస్వతి మహల్లోను, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ బాపట్ల జిల్లాలో చీరాల పక్కనున్న వేటపాలెంలోని సారస్వత నికేతనం అనే గ్రంథాలయంలోనూ చూడవచ్చును. జాన్ గూటన్బర్గ్ పుణ్యమాని ముద్రణ యంత్రం కనుగొనబడింది. దాని ద్వారా పుస్తక ప్రచురణకు మనం నోచుకున్నాం. పుస్తకాలను ముద్రించి విడుదల చేసిన తర్వాత వాటిని సాధ్యమైనంత ఎక్కువ కాలం పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుని భర్తపరచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కొంతమంది చిన్నారులు పుస్తకాలతో అవసరం తీరాక వాటిని క్రమపద్ధతిలో ఉంచరు. అలాంటప్పుడు కుటుంబ పెద్దలు వారికి భద్రపరిచే విధానం వివరించి ఆ పుస్తకాల జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రయత్నించాలి. కొంతమంది వద్ద పుస్తకాలు మనం చూస్తే అందులో కొన్ని పేజీలు చిరిగిపోయి చదవటానికి వీలులేని పరిస్థితులు ఏర్పడి మనసుకు కించింత బాధ చిరకాకు చెప్పిస్తాయి. అలా కాకుండా పుస్తకాలకు గట్టి అట్టలు వేసి పేజీలు వాటి నుండి తొలగించకుండా కుట్టించి ఒక వరుస పద్ధతిలో వాటిని చూడటానికి అందంగా అమర్చి వాటికి తేమ, ధూళి, బూజు, క్రిమికీటకాలు అంటకుండా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పుస్తకాలు పాడైపోయే ప్రమాదం ఉంది. పుస్తకాలను అరలలో నిలువుగా ఉంచి వాటిని శీర్షికలు మనకు బయటికి కనిపించే విధంగా అమర్చుకోవాలి. అప్పుడప్పుడు గాలి సొక్కేటట్లు, సూర్యరశ్మి తగిలేటట్లు చర్యలు తీసుకోవాలి. పుస్తకాలు ఉంచిన అరల్లో కలరా ఉండలు ఉంచటం, గాలిని ఆ అరల్లోకి స్ప్రే చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. కొంచెం గెమాక్సిన్ లాంటి ద్రవ పదార్థాలను కూడా స్ప్రే చేయవచ్చు. ఇక పురుగులు, బ్యాక్టీరియా పట్టే అవకాశం ఉండదు. పుస్తక ప్రేమికులు కొంతమంది పుస్తకాల మధ్యలో వేపాకు, సిలికాన్ ప్యాకెట్లు ఉంచమని కూడా సలహా ఇస్తుంటారు. పుస్తకాలను కొంతమంది కొని చదివి భద్రపరచుకొనటం మనం చూస్తూ ఉంటాం. వారు పుస్తకాలను దైవ సమానంగా చూసుకుంటారు. పురాతన పుస్తకాలు ఒకసారి పాడైతే తిరిగి మనకు కొన్ని కొన్ని సమయాలలో సకాలంలో లభ్యం కావు. ఎంతో ఖర్చు పెట్టి శ్రమ కోర్చి విలువైన పుస్తకాలను సంపాదించుకుంటే వాటిని నిర్దయగా ఎక్కడ పడితే అక్కడ అజాగ్రత్తగా పడేస్తే ఆ పుస్తకాలు కొన్న మనిషికి బాధ కలుగుతుంది. అలా కాకుండా వాటిని తగు చర్యలు తీసుకుని భద్రపరిస్తే అతను ఆనందిస్తాడు. అన్ని వేళల్లో పుస్తకాలను మనం చిన్నపిల్లల మాదిరిగా చూసుకోవాలి. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు అంటుంటే మనం వింటాం. పుస్తకాలను మనం అక్షర క్రమంలో ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మనకు కావలసిన పుస్తకాన్ని సులభంగా కొనుక్కొని చదవటానికి వీలవుతుంది. అందువల్ల కాలం వృధా కాదు, విసుగు ఉండదు. మనం ఏ గ్రంథాలయానికి వెళ్ళి చూసినా పుస్తకాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి చదువరులకు సౌకర్యవంతంగా ఉంటాయి. మన చిన్నారులకు పుస్తకాలను చదివే అలవాటు చిన్నతనం నుండే మొదలు పెట్టించాలి. అప్పుడే ఆ పిల్లలు పుస్తకాలను భద్రంగాను, శ్రద్ధగాను, క్రమ పద్ధతిలోనూ ఉంచుతారు. వాటిపైన ప్రేమను పెంచుకుంటారు. నేటి సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఈ పరిస్థితులు సరిచేసి

0: పుస్తకాలు చదువుతూ చదివిస్తూ విజ్ఞానాన్ని సంపాదించుకుందాం. పుస్తకాలను భావితరాల వారికి భద్రంగా అందిద్దాం.
1: పుస్తకం శ్రీమతి కోట విజయ్ గారి భావజాలం మీరింతవరకు విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరింతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.

0: సమస్యలు మట్టు మాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మామిడి పంటలో కోతకు ముందు ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మోనిక గారు అందించే వివరాలు ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మౌనిక. నేను ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో తెగుళ్ల శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నానండి. మనం ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశం మామిడి తోటల్లో కోత సమయంలో మరియు కోత అనంతరం ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయం మీద మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నామండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫలరాజు మామిడి మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో కోత దశలో ఉందండి. మనకి ఈ సమయంలో కూడా మనకి మామిడి మీద అనేక రకాల చీడపీడలు అనేవి ఆశించడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనవి పండు ఈగ, పక్షికన్ను తెగులు మరియు మనకి కాయల మీద గీకి రసం పీల్చే తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. వీటి బారి నుంచి మన మామిడి పళ్లను మనం రైతులు చిన్న చిట్కాల ద్వారా ముందస్తు జాగ్రత్త చర్యలతోనే కాపాడుకోవచ్చండి. వాటిలో ముఖ్యమైనవి మామిడి పళ్ళు ఎప్పుడైతే కోత సమయానికి వస్తాయో దానికన్నా మనకి కోడిగుడ్డు పరిమాణం ఉన్నప్పుడే పళ్ల సంచులు అనేవి వేసుకున్నట్లయితే మనము ఈ చీడపీడలు రాకుండా మనం కాయలను కాపాడుకోవచ్చండి. ఈ రకంగా మనం కోడిగుడ్డు పరిమాణం వచ్చిన మామిడి పళ్ళకి మనం సంచులు తొడుక్కున్నట్లయితే మనకేంటంటే తామర పురుగులు అనే రసం పీల్చే పురుగులు మన కాయల మీద గీకి రసం పీల్చడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా మనకి కాయల మీద మసి తెగులు అనే తెగులు వచ్చి కాయ నాణ్యత అనేది తగ్గిపోయి మనకి రైతులకి మార్కెట్ లో రేట్ అనేది లభ్యమవుదండి. కనుక మనం ఇలాంటి పండ్ల సంచులు మనం కట్టుకోవడం ద్వారా ఈ తామర పురుగుల గీకి మనకి నష్టం కలిగించే బారి నుంచి మనం కాయలను కాపాడుకోవచ్చండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాలు రావడం వల్ల మనకి కాయల మీద బ్యాక్టీరియల్ నల్లమచ్చ తెగులు అనేది కూడా ఆశించే అవకాశం ఉందండి. ఇది రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మనకి మామిడి కోత సమయంలో వర్షపాతం అధికంగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకి కాయల మీద పగుళ్లు ఏర్పడి చిన్న కంటి వంటి చిహ్నాలు ఏర్పడి వాటి నుంచి బంక కారడం అనేది జరుగుతుందండి. దీనికి ముఖ్య కారణం మనకి ఏంటనగా ఒక వర్షము అలాగే ఎండ అనేది ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల కాయలో నాణ్యత కోల్పోయి ఈ బ్యాక్టీరియల్ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుందండి. దీనివల్ల కాయలు ముందస్తుగానే కుళ్ళిపోయి మనకి పక్వానికి రాకముందరే మనకి నాశనమై కోత అనేది మనకి తగ్గుతుందండి. అదే విధంగా మనకి చీడపీడల్లో ముఖ్యంగా ఆశించేది పండు ఈగ అండి. ఈ పండు ఈగ అనేది మన కాయలు చిన్న పరిమాణంలో ఉన్నప్పుడే కాయ మీద గుడ్లు అనేవి పెట్టి మనకి ఈ గుడ్ల ద్వారా మనకి పిల్ల పురుగులు అనేవి కాయలోపలికి చొచ్చుకుపోయి మనకి కాయలో ఉన్న పీచు పదార్థాన్ని మొత్తం నాశనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల కూడా రైతులు అనేక నష్టం పొందుతున్నారండి. వీటిని మనం అధిగమించడానికి ముందస్తుగానే కాయలు పిండ దశలో ఉన్నప్పటి నుంచే మనము లింగాకర్షక బుట్టలు, దీనినే మనం ఫిరోమోన్ ట్రాప్స్ అని అంటామండి. ఇవి మనము తోటలో ఒక ఎకరానికి 8 నుంచి 10 కనుక మనం అమర్చుకున్నట్లయితే మనకి తల్లి పురుగులు అనేవి దానికి ఆకర్షింపబడి చనిపోయి మనకి పండుగ బారి నుంచి మనం కాయల్ని కాపాడుకోవచ్చండి. ఈ విధంగా మనం పళ్ల సంచులు కట్టుకుని అదే విధంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా కాయ నాణ్యత అనేది పెంచుకుని మనకి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ మన కాయల్ని మనం ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇదే విధంగా కాయల కోత అనంతరం కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన కాయ నాణ్యత అనేది మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో ముఖ్యమైనది మనకి మే మాసం తర్వాత జూన్ జూలై జూన్ 2వ వారం వరకు మామిడి పళ్ళ కోత అనేది మనకి రాష్ట్రం మొత్తం అంతా అయిపోతుందండి. ఈ కోత అనంతరం మనము మామిడి చెట్లకి కాయలు కాసాయి కాబట్టి అవి వాటి శక్తి అనేది క్షీణించుంటుందండి. కనుక మనం కాయ కోత అనంతరం ఒక 15 రోజుల వ్యవధి వరకు మనము చెట్లకి కొంచెం విశ్రాంతి అనేది మనము అందజేయాలండి. ఈ విధంగా అందజేసినప్పుడు మనకి చెట్టు యొక్క ఏదైతే తత్వం ఉంటుంది

0: ఉందో అది వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా 15 రోజుల తర్వాత మనం ముఖ్యంగా ఎండిపోయిన పుల్లలు ఇంకా చీడపీడలు ఆశించిన కొమ్మలను మనం కత్తిరింపులు చేసుకోవాలండి. మనకి సమగ్ర సస్య రక్షణలో ఈ కత్తిరింపులు అనేవి చాలా ప్రాముఖ్యతను పాటిస్తాయండి. మనకి ఎప్పుడైనా కూడా చూసుకున్నట్లయితే మన కాయ తొడిమల మీద గాని, మనకి కొమ్మ ఎండు భాగాల్లో గాని మనకి తల్లి పురుగులు అనేవి మనకి ఆశించి ఉంటాయండి. మనం కాయ కోతనంతరం ఈ కాయ తొడిమలు, అలాగే మనకి అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, ఇంకా మనకి చీడపీడలు వచ్చి మిగిలిపోయిన పూరెమ్మలు గాని ఏదైనా ఉంటే గనక మనం నాశనం చేసుకున్నట్లయితే మనకి తల్లి పురుగులు మరియు తెగుళ్ల ఉధృతి అనేది మనం చాలా మటుకు తగ్గించుకోవచ్చండి. ఈ కత్తిరింపుల ద్వారా ఇంకా చాలా మనకి ప్రయోజనాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనం కత్తిరింపులు చేసుకున్నప్పుడు మనకి చెట్టు లోపలికి సూర్యరశ్మి అనేది లోపలికి చొచ్చుకుని వెళ్లేలాగా మనం కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనకు ఆ సూర్యరశ్మి ద్వారా మనకి చీడపీడ అనేది మనకి ఉధృతి అనేది బాగా తగ్గుతుందండి. అదేవిధంగా మనకి నేలలో కూడా అనేక రకాల చీడపీడల గుడ్లు అనేవి ఉండడం జరుగుతుంది. కనుక మనకి జూన్ జూలై మాసం తర్వాత మనం బాగా దుక్కి దున్నుకుంటే మనకి ఏదైతే పురుగు మరియు శిలీంధ్రాల యొక్క బీజాలు మనకి భూమిలో ఉంటాయో అవి సూర్యరశ్మికి వెలుగు అయ్యి మనకి అవి నాశనం అయ్యి మనకి చాలా మటుకు ఉధృతి అనేవి ఈ చీడపీడలని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా జూన్ జూలై మాసంలో రైతులందరూ ఎప్పుడూ కూడాను యూరియా, భాస్వరము మరియు పొటాష్ వంటివి వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదే విధంగా కెమికల్ ఫర్టిలైజర్ కాకుండా మనం ఏంటంటే పశువులు ఎరువు గాని, వేప పిండి ఇలాంటివి మనకి చెట్లలో వేసుకున్నట్లయితే చెట్టు ఎదుగుదల అనేది మనకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ పశువుల ఎరువును కూడా బాగా చవికిన, అనగా బాగా మగ్గిన పశువుల ఎరువులో గనక మనము కొంచెం 90 కిలోల పశువుల ఎరువు తీసుకుంటే దానికి 10 కిలోల వేప పిండిని కలుపుకుని దీనితో పాటు జీవ శిలీంద్ర నాశని, అనగా మనకి ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ వంటివి మనం కలుపుకుని మనము 15 రోజుల పాటు నీడలో మనం ఈ ట్రైకోడర్మా పొడిని గాని సూడోమోనాస్ పొడిని గాని మనం 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేప పిండి చొప్పున తీసుకున్న వాటి మీద చల్లుకుని లైట్ గా నీటిని మనము చిలకరించుకుని మనము నీడలో పెట్టుకుని మనం పారతో కలియగలుపుకుంటూ ఉంటే గనక మనము అలా ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుకుని మనం కలుపుకున్నట్లయితే 15 రోజుల వ్యవధి తర్వాత మనం ఎప్పుడైతే గమనిస్తామో మన పశువుల ఎరువు మీద తెల్లటి బూజు లాంటి పదార్థం అనేది పెరగడం జరుగుతుందండి. దీని ద్వారా ఈ ట్రైకోడర్మా శిలీంధ్రం అనేది మనకి పెరిగి మన పశువుల ఎరువులో కలిసినట్టు మనకి తెలుస్తుంది. దీనినే మనం ఎన్రిచ్డ్ ఎఫ్ఐఎం అంటాం. అంటే ఏంటంటే పోషకాలు పెంచిన మన పశువుల ఎరువు అని అంటామండి. ఇలాంటి పశువుల ఎరువుని మనం జూన్ జూలై మాసంలో ఒక చెట్టుకి 3 నుంచి 4 తట్టల లెక్కన మనం వేసుకున్నట్లయితే మనకి చెట్టు యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడి, అలాగే మనకి భూమిలో మంచి శిలీంధ్రాల శాతం అనేది పెరిగి మనకి చెట్టుకి చీడపీడ నుంచి తట్టుకునే అవకాశాలు బాగా అత్యధికంగా ఉంటాయండి. ఇటువంటి చిన్న జాగ్రత్తలు మనకేంటంటే కోత అనంతరం చేసుకోవాల్సిన కత్తిరింపులు కానీ, మనకి భూమి సారవంతం చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించుకున్నట్లయితే మనం ఏంటంటే మన తోటని మనం మెరుగుపరుచుకోవచ్చండి. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్య కాండంలో కూడా అనేక రకాల చీడపీడల గుడ్లు గాని శిలీంధ్రాలు గాని దాగుండే అవకాశం ఉంటుంది. కనుక కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనం ముఖ్య కాండానికి కూడా కనీసం 1 మీటర్ హైట్ వరకు బోడో మిశ్రమం, అనగా 1 కిలో సున్నం మరియు 1 కిలో మైలుతత్వం ని మనం 10 లీటర్ల నీటిలో కలుపుకుని మనం చేసుకునే మిశ్రమాన్ని బోడో మిశ్రమం అంటామండి. దీనిలో మనకున్న మైలుతత్వం ద్వారా మన తెగుళ్ల నుంచి మరియు చీడపీడల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందండి.
1: మామిడిలో కోతకు ముందు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మోనిక గారు తెలియజేసిన వివరాలు మీరింతవరకు విన్నారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం
1: ఆకాశవాణి. కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2 దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది 2 దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు 2 దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్టంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: నరేంద్ర మోడీ గారు ఆధ్యత స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుకొచ్చుకోవడం కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశాన్ని జరిగినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవం
2: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
4: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ

0: యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్

0: ఇక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
3: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వములే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో ఎంబీబీఎస్ చేసో డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళకే వచ్చేస్తారు నాకు తెలిసి.
2: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈసారి మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. అష్టమః భారత ఇండోనేషియా సంయుక్త ఆయోగస్య ఉపవేశనం హ్యః నవదిల్ల్యాం సంపన్నం. विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तस्य इंडोनेशिया देशस्य समकक्षीयेण सुगियोनो इत्यनेन च

0: ప్రారంభించారు. గ్రంథాలయంలో ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. ప్రతి ఇల్లు గ్రంథాలయం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రతి మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో పట్టణ పౌర ఆలయాలు, పీపీసీలలో అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తి మేరకు గ్రంథాలయం అభివృద్దికి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యం, నాణ్యత కలిగిన విద్యకు గ్రంథాలయాలు పట్టుకొమ్మలుగా నిలుస్తాయన్నారు. రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, వనపర్తికి విద్యాపర్తి పేరును ప్రభుత్వం కొనసాగించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్ర భవనం, సాయుధ దళ జిమ్ను రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి ప్రారంభించారు. లైంగిక దాడులు నివారించడం, ఆ దాడుల బారిన పడిన వారికి అండగా నిలవడం భరోసా కేంద్రాల ముఖ్య లక్షణమని ఆయన చెప్పారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమం, క్రీడల వారోత్సవాల్లో భాగంగా క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను మన దైనందిన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరం నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో వనపర్తి జిల్లా నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొనడం హర్షణీయమన్నారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మీడియా కూడా విపత్తుల నిర్వహణలో తమ పాత్ర పోషిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్పై విపత్తుల నిర్వహణ, రెవెన్యూ, పోలీసు, వైద్య, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ, గత నెల 25వ తేదీన ప్రారంభమైన మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి కొత్తకోట బస్టాండ్ ఆవరణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 RTC బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ రహదారి సమీపంలోని మీరాసిపల్లి గ్రామ శివారులో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మహిళా సంఘాలకు మంజూరు చేసిన భారత్ పెట్రోలియం బంకుకు భూమి పూజ చేశారు. మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్దిపరచడానికి రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లా పరిధిలోని 15 మండలాల్లో యాసంగిలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లర్లకు తరలిస్తామని తెలిపారు. యాసంగిలో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలమని అంచనా కాగా, ఇప్పటి వరకు 1,82,772 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు. హమాలీలు, రవాణా సమస్యను త్వరితగతిన పరిష్కరించి 15 రోజుల్లో వరి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో పూరి గుడిసె ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 68 ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాల సందర్భంగా ఇళ్ల యజమానులకు ఆయన తన సొంత ఖర్చుతో వస్త్రాలు అందజేశారు. జిల్లాలో డిజిటల్ జనగణన సాఫీగా సాగుతోంది. 26వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన స్వీయ జనగణనలో 13,163 మంది తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని జిల్లా జనగణన ముఖ్యాధికారి హరికృష్ణ తెలిపారు. 11వ తేదీ నమోదైన డిజిటల్ జనగణన ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుంది.
1: జి శాంతి సుజీత్ గారు అందజేసిన వనపర్తి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05, ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహిసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునఃపరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు, అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్

0: మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లీని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఉదయతరంగిణి. శ్రోతలకు నమస్కారం.

నాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా పలువురు కవులు రచయితల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. రచన శ్రీ గజ్జెల కనకరాజు.

0: ఓ సినిమా చూడాలంటే పనికి సెలవు పెట్టి డబ్బులకు పని చెప్పాలి. పత్రికలు చదవాలంటే కూర్చొనో నిలబడో రెండు చేతులతో పేపర్ పట్టుకొని కళ్ళు విప్పార్చి చదవాలి. కానీ ఆకాశవాణిలో ఏ కార్యక్రమం వినాలన్నా సెలవులు అవసరం లేదు. బొమ్మలా ముందు కూర్చోవాల్సిన పని లేదు. ఆడుతూ హాయిగా వినవచ్చు, పనులు చేస్తూ వినవచ్చు, నడుస్తూ ప్రయాణం చేస్తూ చెవులకు పని చెప్పితే చాలు. ఆకాశవాణి కార్యక్రమాలు వీణుల విందుగా వినవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. ఏ పత్రికలోనైనా పాఠకుల పేజీ కోసం పోస్ట్ కార్డుపై ఏదైనా అభిప్రాయం రాసి పంపితే ముద్రణకు నోచుకుంటే చాలు, మనసు ఎంతో సంతోషంతో నిండిపోయేది. స్నేహితులు చెప్పేవారు నీ లేఖ పలానా పత్రికలో వచ్చిందని. అలాగే ఆకాశవాణిలో ఏ కార్యక్రమం విన్నా పోస్ట్ కార్డుపై అభిప్రాయం రాసి పంపితే అది పరిచయ పత్రం, శ్రోతలు పంపిన ఉత్తరాలు చదివే కార్యక్రమంలో పేరు ఊరు చదివితే ఆ ఆనందమే వేరు. అలా శ్రోతల ఉత్తరాలు చదివే కార్యక్రమంలో పరిచయ పత్రం, కార్మిక కార్యక్రమం, యువవాణి, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగాలు ఉండేవి. ఆకాశవాణికి ప్రతిరోజు పలు రాష్ట్రాల నుండి వందలాది ఉత్తరాలు వచ్చేవి. వివిధ భారతికి కూడా సినిమా పాటల కోసం ప్రత్యేకంగా శ్రోతల నుండి వందలాది ఉత్తరాల కట్టలు వచ్చేవి. శ్రోతలు కోరిన పాటలైనా, ఆయా కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలు చదివినా అనౌన్సర్లు గుక్క తీసుకోకుండా ఎక్కువ మంది శ్రోతల పేర్లను చదివి వినిపించేవారు. ఆకాశవాణిలో వారంలో ఒకరోజు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి శ్రోతల ఆదరణ ఎంతో ఉండేది. నా కార్డు చదువుతారా లేదా అనే ఉత్కంఠ శ్రోతలలో నెలకొనేది. అయినా ప్రతి వారం కొందరు శ్రోతలు మా పేర్లు చదవడం లేదని నిష్ఠూరంతో రాసిన వాటికి కూడా పరిచయ పత్రంలో చోటు దక్కేది. ఆకాశవాణి కేంద్రాన్ని శ్రోతలు, రచయితలు ఒక పవిత్ర ప్రదేశంగా భావించేవారు. ప్రతిరోజు వందలాది మంది శ్రోతలు వచ్చి రికార్డింగ్ స్టూడియోలు, ప్రసార కేంద్రాలు చూసేవారు. ప్రయోక్తలను, వ్యాఖ్యాతలను పరిచయం చేసుకుని పలకరించి ఎంతో సంతోషించేవారు. మాజీ కేంద్ర సంచారకులు డాక్టర్ పాలకుర్తి మధుసూదనరావు ఈ విషయమై మాట్లాడుతూ, ఆకాశవాణి అంటే మీరు దేవాలయంగా భావిస్తారు, అందులో మేము పూజారులమనే కార్యక్రమ నిర్వాహకులము, ఇది మాకు కార్యాలయం అని నవ్వుతూ చెప్పేవారు. డాక్టర్ పాలకుర్తి సాహితీ విభాగం పర్యవేక్షించేవారు. కవితా వాహిని, కవితా స్రవంతి, సాహితీ ప్రసంగాలు ఆనాటి ప్రసిద్ధ కవుల రచయితలతో కార్యక్రమాన్ని నిర్వహించేవారు. హిందూ పండుగల సందర్భంగా కూడా ప్రత్యేక కవి సమ్మేళనాలు ఉగాది, సంక్రాంతి, దీపావళి నాడు నిర్వహించేవారు. భారతదేశ జాతీయ పండుగలైన జనవరి 26 నాడు సర్వభాష కవి సమ్మేళనం ప్రత్యేకంగా ప్రముఖ కవులతో నిర్వహించేవారు. ప్రముఖ పద్యకవి అమ్మన చంద్రారెడ్డి పద్య కవితలతో పాటు వివిధ సాహితీ ప్రక్రియలు రచనలు చేశారు. పలు పద్య కవిత సంపుటాలు ముద్రించారు. ప్రభుత్వ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా విధులు సమర్థవంతంగా నిర్వహించి మంచి ఆదర్శ ఉపాధ్యాయుడిగా పేరు పొందారు. ఆయన బాల్యం నుండి ఆకాశవాణి కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగా వినేవారు. పలు రకాల రేడియోలు కొనుగోలు చేశారు. అమ్మన చంద్రారెడ్డి వయసు 80 ఏళ్ళు. మరి 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమాల గురించి ఆయన అనుబంధాన్ని ఒకసారి విందాం.
1: నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఆకాశవాణితో మిక్కిలి అనుబంధము గలదు. నా బాల్యములోనే రేడియో లేదా ఆకాశవాణి శబ్దం లేదా పాటలు వినిపిస్తే పులకించేపోయేవాణ్ణి. ఆ కాలములో రేడియోలు ఎక్కువగా అందుబాటులో లేకుండెను. గ్రామ చావిడి దగ్గర మరీ అయితే ఏ ధనికుల ఇంట్లోనూ ఉండేది. మా గ్రామము ప్రస్తుతము సిద్దిపేట జిల్లా దుబ్బాక

0: మండలములోని చెల్లాపురము. నేను ఉన్నత తరగతిలో చదివేటప్పుడుగా గ్రామచావిడి దగ్గర గ్రామ పంచాయతీ కారోబార్ రేడియోను సాయంత్రము సుమారు 5 గంటల ప్రాంతములో ఆన్ చేసేవారు. అప్పటి పాతకాలం మనుష్యులకు కొన్ని ప్రసారాలు అర్థమవకపోతే నేనే వాటిని వివరిస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ కేంద్ర వార్తలు, ఇంకా అవిగాక మధ్యాహ్నం వేళ పాడి పంట కార్మిక లోకం కార్యక్రమాలు, నాటికలు, కథలు, సాహిత్య కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఇంకా నేను ముఖ్యంగా వివిధ భారతిలో ప్రసారమయ్యే తెలుగు సినిమా పాటలు, బినాకా గీత్మాల హిందీ పాటలు బాగా వినేవాడిని. నా దగ్గర మర్ఫీ రేడియో మీడియం సైజు ఇంట్లోనూ, అలాగే చేతి రేడియో హ్యాండ్ ట్రాన్సిస్టర్ ఉండేది. ఫిలిప్స్ రేడియోకు బాగా గిరాకీ. చేతి రేడియోను అక్కడక్కడ వీధుల్లో తిరుగుతూ చేతిలో పట్టుకుని క్రికెట్ కామెంటరీ వినేవాడిని. రేడియోతో అనేక ప్రయోజనాలు ఉండేవి, ఉన్నవి కూడా. టీవీల పుణ్యమా అని వాటి వాడకం కాస్త తగ్గింది. అయినా వాటిని ఇప్పటికీ అపురూపంగా చూసుకుని వినేవారు ఉన్నారు. ఏది ఏమైనా రేడియో ఒక మంచి ప్రసార మాధ్యమం అని చెప్పక తప్పదు. 90 సంవత్సరాలు రేడియో మాధ్యమం ఈ కాలంలో ఉండడం, మన్నన పొందడం మనందరికీ గర్వకారణం.
1: ఆకాశవాణి బి కేంద్రం ద్వారా 1989 ఏప్రిల్ 14 నేను రంజని అనే కార్యక్రమం సమర్పించాను. ఈ తెలుగు కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి 8:25 వరకు ప్రసారం అయ్యేది. ఇది సినిమా పాటలతో నా స్వీయ భావనలతో ఎంతో గొప్పగా ప్రసారం చేశారు. ఆకాశవాణి అన్ని కార్యక్రమాల రూపకల్పన ఎంతో బాగుండేది. శ్రోతల అభిరుచులకు తగినట్లుగా రూపొందించి ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో నాటక విభాగం ప్రయోక్తగా జీడిగుంట రామచంద్రమూర్తి ఉండేవారు. నాటకాలను సినిమా మాదిరిగా మ్యూజిక్తో ఎంతో అపురూపంగా రూపొందించేవారు. ఆనాటి సామాజిక స్థితిగతులకు అద్దం పట్టే విధంగా శ్రోతలను ఆ నాటకాలు అలరించేవి. ఆకాశవాణి కేంద్రం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం వేళ శబ్ద చిత్రం కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. సినిమాకు సంబంధించిన పాటలు వేయకుండా 1 గంట ప్రసారం చేసేవారు. సినిమా కథనం శ్రోతలకు అర్థమయ్యేలా రూపొందించేవారు. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది శ్రోతలు వారం వారం ఆదివారం కోసం ఎదురు చూసేలా చేసేది. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల కోసం జానపద గేయాలు, పల్లె ప్రజల గుండె గొంతుకల నుండి జాలువారే జానపద గేయాలు ఆకాశవాణి కార్యక్రమాలలో అధికంగా శ్రోతలను ఆకట్టుకునే ప్రోగ్రాం అది. ఆనాటి జానపద గేయ విభాగం ప్రయోక్త డాక్టర్ పుట్టపర్తి నాగపద్మినిదేవి జానపదులు పాడే పలు వాయిద్య పరికరాలతో పాటలు పాడేవారు. ప్రముఖ కథా రచయిత ఐతా చంద్రయ్య. తెలుగు సాహితీ ప్రియులకు, ఆకాశవాణి శ్రోతలకు ఆయన సుపరిచితులే. ఆయన సాహితీ ప్రియులకు వివిధ ప్రక్రియలలో సుమారు 120 వరకు పుస్తకాలను ప్రచురించారు. కథ, కవిత, నవల, నాటిక, నాటకం, పద్యరచన, అనువాదం వంటి పలు ప్రక్రియలలో ఆయనది అందివేసిన చేయి. 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమాల గూర్చి 82 ఏళ్ల వయసులో ఉన్న ఐతా చంద్రయ్య గారి అనుబంధాన్ని ఆయన మాటల్లోనే విందాం.
2: ప్రస్తుతం నా వయసు 81 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచే ఆకాశవాణితో నాకు అనుబంధం, అంటే దాదాపు 70 సంవత్సరాలుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నాను. మన చిన్నగున్నప్పుడు ఊళ్ళో ఒకే రేడియో ఉండేది, పంచాయతీ ఆఫీసు. పంచాయతీ ఆఫీసు వచ్చి మేము పాటలు విన్నాము, కార్యక్రమాలు విన్నాము. బడికెళ్ళి వచ్చిన తర్వాత వారవారం జనరల్ పాటలు విన్నాము. అయితే ఈ 70 సంవత్సరాల వినోదం అనేది విజ్ఞానం అనేది. అయితే మాది వ్యాపార కుటుంబం. మా నాన్నగారు రేడియోలో వచ్చే ధరవరల్ని ఆసక్తిగా వినేవారు. తర్వాత ఊరి పెద్దలు కూడా రేడియో కోసం మా ఇంటికి వద్దరు, మా ఇంటికి వచ్చి వినేవాడు. ఈ రేడియో వల్ల అప్పటి ఇప్పటి వరకు పర్యావరణం గురించి ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నారు. అయితే ఆ పర్యావరణం అని అప్పుడు గుర్తించలేదు, కానీ ఇప్పుడు

0: ఏళ్ల క్రితం ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇన్ని పత్రికలు, ప్రైవేటు టీవీ ఛానళ్లు, యూట్యూబ్లు అప్పుడు అందుబాటులో లేవు. ప్రముఖ పత్రికలు, ఆకాశవాణి, దూరదర్శన్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవి. అందరి ఇళ్లలో వాళ్ళ ఆర్థిక స్థాయికి తగ్గ రేడియో మాత్రమే ఉండేది. కొంత ఆర్థిక స్తోమత బాగా ఉన్న వాళ్ళ కొందరి ఇళ్లలో మాత్రమే దూరదర్శన్ ఉండేది. అందుకే ఆకాశవాణి ప్రజలకు చాలా దగ్గరయ్యింది. ఆకాశవాణిలో ప్రసారమయ్యే సినిమా పాటలు శ్రోతలు ఎంతో ఆనందంగా వినేవారు. ప్రతి ప్రసారంలో చిత్రసీమ ప్రోగ్రాం ఉండేది. కార్యక్రమాల సందర్భంగా కూడా ఒక పాట వేసేవారు. సినిమా పాటలు, శ్రోతలు కోరిన పాటలు ప్రోగ్రాం ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకునేది. సినిమా పాటల కోసం రాత్రి 10:30 నుండి 11 వరకు చిత్రసీమ ప్రోగ్రాం కోసం ఎంతో మంది శ్రోతలు ఎదురుచూసి సమయానికి వినేవారు. ప్రముఖ కథా రచయిత చొప్పదండి సుధాకర్, ఆయన రాసిన కవితలు, కథలు, నవలలు పలు సామాజిక, దినవార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి కార్యక్రమాలను ఆయన బాల్యం నుండి విన్నారు. కార్యక్రమాల గూర్చి కార్డు ద్వారా అభిప్రాయాలు రాస్తూనే రాను రాను పలు రచనలు ఆకాశవాణిలో ప్రసారమయ్యే స్థాయి రచయితగా ఎదిగారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుత జీవితాన్ని పూర్తిగా రచన వ్యాసంగానికి కేటాయించారు. ఆయన రచనలు పలు బహుమతులు గెలుచుకున్నాయి. చొప్పదండి సుధాకర్ కు ఆకాశవాణితో గల అర్ధశతాబ్ది అనుబంధాన్ని ఆయన మాటల్లోనే విందాం.
1: అప్పట్లో మాకు రేడియోనే అన్ని. కథ, కవిత, నాటిక, సినిమా పాటలు, లలిత గీతాలు, సంస్కృత పాఠాలు, అబ్బో ఒకటేమిటి, అదో శబ్ద రత్నాకరం. అలా అంతటి మైకంలో కొట్టుమిట్టాడుతున్న ఉరవడి తరుణంలో 1976-77 నాటి అమాయక స్వచ్ఛమైన కాలంలో నాటికలు రోజు వినడం, విని విశ్లేషించడం ఒక జాడ్యం అయిపోయింది. అది తొలి గెలుపు. అప్పట్లో 10వ తరగతికి అటు ఇటు చాలా ఖాళీగా ఉండేవాళ్ళం. ఊరంతా మాదే. సాయంత్రం అయిందంటే 10 మంది ఆప్తమిత్రులం గుంపుగా ఊరి బయటకు వెళ్ళి రేడియోతో సహా సమయాన్ని ఆనందంతో రంగనించి ఖర్చు చేసేవాళ్ళం. నా సాహిత్యానికి, సాహిత్య సేద్యానికి వనరు ఒగరు ఆకాశవాణి అని చెప్పడానికి వెనుకాడను. తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ ఏకేంద్రంలో నా కవితలు, నాటికలు ప్రసారం కావడం మధురానుభూతి. ఇప్పటికీ అసెంబ్లీ ముందు నుండి వెళుతున్న రవీంద్రభారతికి, తెలుగు యూనివర్సిటీకి వెళ్ళినా అది కారు అయినా ఆటో అయినా అటుగా ఓ రౌండ్ వేయిస్తాను. అట్లా ఆకాశవాణితో నా ఆలింగనం తరచూ కొనసాగుతుంది. వేసవ్ ఆకాశవాణి మరో సహస్ర వత్సరాలు ఇలాగే నాలాంటి ఎందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిస్తూ.
0: ఆకాశవాణిలో బాలానందం కోసం నాటికలు, సంభాషణలు రచించాను. బాలబాలికలను దూరభారమైన హైదరాబాద్ ఆకాశవాణికి తీసుకువెళ్ళి పలుమార్లు రికార్డింగ్ చేశాం. ఈ బాలానందం కార్యక్రమం మళ్ళీ పుష్కర కాలం తర్వాత 90 దశాబ్దాల ఆకాశవాణి ప్రసార సౌరభాలలో భాగంగా గత మాసం 3 ఆదివారం నాడు ప్రసారం చేశారు. ఈ కార్యక్రమం విన్న విద్యార్థులు, మిత్రులు, తల్లిదండ్రులు నన్ను అభినందించడం గొప్ప అనుభూతి. అలాగే పుష్కర కాలం క్రితం ఆకాశవాణిలో 2012 నుండి 2014 వరకు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం మీనా ప్రపంచం అనే ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం యూనిసెఫ్తో పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా కలిసి ప్రసారం చేసింది. ఇది విద్య మరియు అవగాహన రేడియో కార్యక్రమం. ప్రముఖ కథా రచయిత ఎన్నవెల్లి రాజమౌళి కథల తాతయ్యగా సుప్రసిద్ధులు. ఆయనకు నినాదాలు, మినీ కవితలు, వ్యాసాలు ఎక్కువగా రచించారు. పలు బహుమతులు గెలుచుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ పొందారు. గత 2 దశాబ్దాలుగా కవితలు, కథలు కూడా రాసి పలు గ్రంథాలు ముద్రించారు. చిరునవ్వే చిరునామాగా కనిపించే రాజమౌళి సీఎం చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సాధించారు. ఆయనకు చిన్నప్పటి నుండి రేడియో అంటే ప్రాణం. 70 పైబడిన ఆయన 60 రేడియో అనుబంధాన్ని ఆయన మాటల్లోనే విందాం.
2: రేడియో వెలుగుల విషయానికి వస్తే 10 సంవత్సరాల క్రితం వరకు వరదక్షణ అంటే నగదు కాదు, రేడియో, గడియారం, సైకిల్. ఆ రోజుల్లో అత్తగారు ఇచ్చిన లేక కొనుక్కున్న రేడియో ఆన్ చేసుకొని జబ్బకు వేసుకొని పొలాలకు వెళ్ళేవారు. అక్కడ చెత్త మండలకు రేడియో వేలాడదీసి రేడియో కార్యక్రమం

0: కార్యక్రమాలు వింటూ పనులు చేసుకునేవారు. మా ఇంటిలోనైతే మా పెదనాన్న ఏకంగా రేడియో కొరకు చెక్క డబ్బా చేయించాడు. గోడకు మేకులు బిగించి ఆ డబ్బాలో రేడియో పెట్టేవాడు. మా పెదనాన్న వైద్యం చేస్తుండేవాడు. ప్రొద్దున లేవగానే మా ఇంటికి పెద్ద చిన్న తేడా లేకుండా హోటల్కు వచ్చినట్టు వచ్చేవాళ్ళు. వారందరికీ మా పెద్దమ్మ పెద్ద బౌగోడి నిండా ఛాయలు చేసి ఇచ్చేది. ఛాయ తాగుతూ రేడియో కార్యక్రమాలు వింటుండేవాళ్ళు. గోళీలు అవసరం ఉన్న వాళ్లకు గోళీలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇది నా బాల్యంలో జరిగినదైతే నేను పెద్దయ్యాక రేడియో కొనుక్కున్నాను. ఆ రోజులలో ఊరిలోకి ఏదైనా అమ్మకానికి వస్తే సైకిళ్ళకు రేడియో తగిలించుకొని వచ్చేవాళ్ళు. క్రయ విక్రయాలు జరుపుకుంటూనే రేడియో వినేవాళ్ళు. ఖరీదు చేసే పురుషులు మహిళలు కూడా రేడియో కార్యక్రమాలు వింటూనే ఖరీదు చేసేవాళ్ళు. కొందరైతే పార్కులలో పొలాల గట్టున రేడియో పక్కన పెట్టుకొని ఫోటోలు దిగేవాళ్ళు. ఆ కాలంలో ఇంట్లో రేడియో ఉన్నదంటే గొప్ప.
1: 9 దశాబ్దాల ఆకాశవాణి నిరంతర ప్రయాణం, ఎన్నో కార్యక్రమాల ప్రసార సౌరభాల సౌరభం, కోట్లాది భారతీయులకు అంకితం. అక్షరం అంటే నాశనం లేనిది, ఆకాశవాణి అంటే ఆబాల గోపాలాన్ని అక్కున చేర్చుకునేది, ఆకాశవాణి అంటే పండిత పామర వశమైనది, ఆకాశవాణి కార్యక్రమాలు జనరంజకమైనవి, ఆకాశవాణి అంటే అజరామరమైనది. పిల్లల ఉన్నతి కోసం తల్లిదండ్రులు గురువులు ఎంతో కృషి చేస్తారు. అలాగే ఆకాశవాణి ప్రపంచ నలుమూలల నుండి వార్తలు, విశేషాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజా చైతన్య కార్యక్రమాలతో ప్రజాభివృద్ధికి కృషి చేస్తుంది. నిత్య నూతనమై వివిధ కార్యక్రమాలను మెరుగులు దిద్దుతూ ప్రజాపక్షమై నిలుస్తుంది.

0: 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మీరింతవరకు పలువురు కవులు, రచయితల అభిప్రాయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ గజ్జెల కనకరాజు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అనంతకృష్ణ కొఠారి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత సైలెంట్గా సఫర్ అవుతూ మనం ఇంకా నష్టపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని నష్టపోతూ ఎవరికి చెప్పలేక సైలెంట్ సఫరింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు
1: సార్? ఇక్కడ ఒకటి, ఈ సైబర్ నేరాల లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి కొన్ని ఎక్స్టెండ్ అయ్యేది ఫిజికల్ రిలేషన్షిప్స్ లోపల కూడా అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కొంతమంది అమ్మాయిల ఫోన్ హ్యాక్ చేసి ఓకే వాళ్ళ పర్సనల్ వీడియోస్ని అవన్నీ పబ్లిక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకు సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ మనం ఇలాంటి వాటికి విక్టిమ్గా అయ్యాము అని చెప్పేసి అనుకుంటే, మనకు తెలియగానే నమ్మిన వ్యక్తులకు మన ఫ్యామిలీ లోపల వాళ్ళతో పాటు వెళ్ళేసి పోలీస్ లోపల కంప్లైంట్ చేయాలి. సో మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎస్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం పెట్టుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ లోపల ఒక ఇష్యూ తప్పకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం

0: ఏదన్నా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యాము అన్న సిచ్యువేషన్ లోపల అది తెలియగానే సాధ్యమైనంత త్వరగా మనం పోలీస్ని అప్రోచ్ చేస్తే దాంట్లోంచి ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: అంటే సైలెంట్గా సఫర్ కావడం ముమ్మాటికి తప్పే,
0: తప్పకుండా సార్.
1: అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా అసలు ఈ సమస్యను చెప్పకపోతే ప్రభుత్వ రంగం కూడా తన యాక్షన్ తీసుకోవడానికి కష్టపడుతుంది.
0: అవును సార్. అండ్ ఇవన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్ కిందికి వస్తాయి సార్. మనం చెప్పంది తెలియదు ఇవన్నీ విషయాలు. సో మనం వాళ్లకు నాలెడ్జ్ కి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అండ్ సిచ్యువేషన్ లోపల మన దగ్గర ఏముంది, ఎవిడెన్స్ లోపల ఏముంది, మనను ఎలా హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఇండియా లోపల నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 సైబర్ బులియింగ్ లోపల ఉంది సార్. సైబర్ బులియింగ్ అంటే ఆన్లైన్ మీడియం ద్వారా వేరే వాళ్ళను బులీ చేయడం, సతాయించడం అనేది. సో ఇలాంటివి అన్నీ మనకు స్కూల్స్ లోపల చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటి లోపల పిల్లలు పేరెంట్స్కి చెప్పరు, ఎస్పెషల్గా స్కూల్ కాలేజ్ ఏజ్ చిల్డ్రన్ లోపల, అండర్ 18 లోపల. సో ఇలాంటి వాటికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి, ఓకే ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదు. సో అండర్ ఏజ్ వల్ల వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఛానల్స్ అన్ని డెవలప్ చేశారు మన
1: రిఫార్మేటివ్ థియరీ,
0: రిఫార్మేటివ్ థియరీ లోపల. కానీ ముందు చెప్పకుండా ఉండడము అనేది అన్నిటికంటే పెద్ద నేరం అవుతుంది. విక్టిమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళను, పేరెంట్స్ని, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ లోపల కౌన్సిలర్స్ని కానీ కలిసి వాళ్ళతో పాటు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది.
1: పోలీస్ కంప్లైంట్ అంటే ఫిజికల్గా హార్డ్ కాపీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా? ఎందుకంటే చాలామందికి స్టిగ్మా ఉంటుంది, స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు, ఇలానే అన్ని బాధపడుతుంటారు. కానీ న్యాయం పొందాలంటే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. అయితే కేవలము ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఉందంటారా?
0: ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్కి అనేది మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు, దాని తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళి ఒక ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆన్లైన్ లోపల ఇచ్చేటప్పుడు 1930 అనే నెంబర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో అది సైబర్ క్రైమ్ రిలేటెడ్ క్రైమ్స్ని అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒక సెంట్రల్ యూనిట్. సో అదొకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు మనకు, అది మనము వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, కాల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అయిన తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము అక్కడ మనం FIR కోసం అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఇవ్వడం అనేది ఈజియెస్ట్ వే మనకు చేసుకోవడానికి. అక్కడ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అన్ని సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనుకోండి, ఆర్ సైబర్ బులియింగ్ లాంటి కేసెస్ లోపల మేబీ సైబర్ క్రైమ్ లోపల అంటే మన 1930 నెంబర్ లోపల ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ క్రైమ్ కోసం అని చెప్పేసి. సో ఇది మెంటల్ అండ్ ఫిజికల్ క్రైమ్ కిందికి వస్తుంది. సో అందుకు మనము డైరెక్ట్గా కంప్లైంట్ రాసి జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఏమైంది అంటే కొత్త క్రిమినల్ లాస్ రావడం వల్ల దాంట్లో మనము 0 FIR ఇలాంటివి కూడా చాలా ప్రొవిజన్స్ అనేది యాడ్ చేశారు. మనకు తెలియదు సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏ పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేది, మనకు జ్యూరిస్డిక్షన్ తెలియదు అనుకోండి, మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి వాళ్ళ ఒక క్రైమ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ పరిధిలో లేకపోతే వాళ్ళే కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ జ్యూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. సో దీనివల్ల మనము ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు నా పరిస్థితుల లోపల మా పాత ఇల్లు జ్యూరిస్డిక్షన్ ఒక జ్యూరిస్డిక్షన్ కార్నర్ లోపల ఉండేది, మా ఇల్లు తర్వాత ఎగ్జాక్ట్గా వేరే జ్యూరిస్డిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మాకు కన్ఫ్యూజన్ ఉండేది మా జ్యూరిస్డిక్షన్ ఎక్కడొస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి పద్ధతులు ఉంటాయి చాలా చోట్ల లోపల. ఇటువంటి సిచ్యువేషన్ లోపల మీరు తప్పకుండా 0 FIR ఉపయోగించుకోవచ్చు.
1: కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏ ఆధారాలు దానికి జతపరచాలంటారు
0: సార్? బేసికల్గా ఆన్లైన్ కంప్లైంట్ సోషల్ మీడియా ద్వారా అయ్యింది అనుకుంటే మీ సోషల్ మీడియా పేజ్ ఎక్కడైతే ఉందో ఆ URL అంటారు, అంటే ఆ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని URL అంటారు. ఆ URL ఎలా జరిగింది, పోనీ మీకు ఫోన్ లోపల అయ్యింది, వాట్సాప్ లోపల అవుతుంది అంటే వాట్సాప్ని, ఓకే ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీని లోపల ఆలోచించాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ వచ్చిన తర్వాత చెప్పే విషయం ఏంటంటే, సార్ ఈ విషయం అయ్యి సంవత్సరం కింద అయ్యింది, ఓకే దీన్ని ఇప్పుడు ఏమన్నా

చెయ్యొచ్చా అనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. మీకు ఇలాంటి ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకుంటే కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనుకుంటే, ఆ పర్టికులర్ డివైస్ ని మీరు సిమ్ కార్డ్ తీసేసి వేరే ఫోన్ లోపల అనేది వేసుకోండి. సో దానివల్ల లోపల ఎవిడెన్స్ అనేది ప్రిజర్వేషన్ లోపల ఉంటుంది. ఆ ఫోన్ ని మాక్సిమం యూజ్ చేయకుండా ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి దాన్ని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లోపల మోస్ట్ లైక్లీ మిమ్మల్ని ఎవిడెన్స్ కోసం అడుగుతారు. సో మీరు ఆ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎవిడెన్స్ అనేది ఇంటాక్ట్ గా ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం లోపల, అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి ఎనాలిసిస్ చేయడం లోపల కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఇంటాక్ట్ ఉండడం వల్ల మీ కేసు చాలా బలపడుతుంది. సో దాని లోపల కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలా మంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే

0: డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలామంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే దీని లోపల ఒక మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. ఇది మన సొసైటీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇలాంటిది ఒకళ్ళని చూసి విక్టిమ్ కూడా వేరే వాళ్ళని విక్టిమ్ చేయడానికి ఒక ప్రయత్నం లోపల ఉన్నారు, బికాస్ ఈ మెంటాలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకు మనకు ఒక ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ దానికి చాలా ముఖ్యము. సో దయచేసి మీ ఫోన్ కానీ కంప్యూటర్ ఏదైనా ఉంది అనుకోండి, వెబ్ పేజ్ ఉంటే పర్లేదు, బట్ ఫోన్ లోపల ఎవిడెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టండి, సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూస్ చేసుకుని ఫోన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేసుకోండి ప్రాపర్గా.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము చాలా మంది ఒకే పాస్వర్డ్ని సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ఆ మోనోటోనస్, అంటే ఆ రిపీటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ ఓన్లీ వన్ పాస్వర్డ్. కొంతకాలానికి ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా.
0: తప్పకుండా సార్. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బర్త్డే, యానివర్సరీలు, పిల్లల బర్త్డేలు, వెహికల్ నెంబర్స్, ఓకే పబ్లిక్ కి రెడీగా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడుతుంటారు. అందులోపల ఇంకొకటి, ఈ మధ్య లోపల ఉన్న ఇబ్బందికరమైన విషయాలు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన పర్సనల్ విషయాలన్నీ మనము స్టేటస్ లోపల పెట్టుకుంటాం. మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నట్టు ఇలాంటి పర్సనల్ మెసేజెస్ చాలా మనం పెడుతుంటాం ఆన్లైన్ లోపల. సో మీ ఫోన్ యాక్సెస్ కానీ, ఇది ఎవరికన్నా మీ నెంబర్ స్టేటస్ చూడగలిగిన వాళ్ళకు మీ పాస్వర్డ్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది కాకుండా మీ అన్ని అకౌంట్స్కి పెట్టడం వల్ల ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మీ ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల మీ మాక్సిమం డిఫరెంట్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉండడం ఉత్తమం.
0: అన్నిటికీ వేరే వేరే పాస్వర్డ్స్, ఓకే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కూడా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఓకే రెండింటికి వేరే వేరే పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని హ్యాక్ చేసే పద్ధతి లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు గృహిణీలందరూ గ్యాస్ కి బంద్ ఉందా, లైట్లు అన్ని ఆఫ్ ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు, ఇల్లు లాక్ ఉందా లేదా అని చెప్పేసి. మన డిజిటల్ మీడియంలో కూడా ఇలానే చెక్ చేసుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ అయిపోయింది. మన ఎందుకంటే అది మనం పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అనేది తెలియదు. సో ఇలాంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం లోపల మనము చాలా బెటర్ సిచ్యువేషన్ లోపల ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకు 80-90% సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీన్, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ఆనందకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.

0: ఇది మన చట్టం. ఈ శీర్షికన మీరింతవరకు సైబర్ నేరాలు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ అనంతకృష్ణ కుఠారి గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈ ఉదయం 9:30 ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ఆకాశవాణి

0: సార్వజనీన సంగీత సౌరభం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రచన, వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామ్కుమార్. ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 9:30.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు మరొక్క మారు గుర్తు చేస్తున్నాం. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆహుతుల సమక్షంలో 7 జూన్ స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 10:03 శ్రోతలు తప్పక వినగలరు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హూం.
2: భారత్ కే ప్రధానమంత్రి నే భారత్ మే జిస్ సౌర క్రాంతి కా ఆగాజ్ కియా థా ఉస్కా అసర్ అబ్ దిఖ్నే లగా హై. భారత్ మే ఏక్ ఏక్ కర్కే 30 లాఖ్ సే అధిక్ పరివారో కి ఛత్ పర్ సోలర్ ప్యానల్ లగ్ చుకే హై. ఆప్ భీ ఇస్ ఊర్జా క్రాంతి కా హిస్సా బనే. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in. హర్ ఘర్ సూర్య ఘర్.
3: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై ముకేష్ కుమార్ బల్. पश्चिम बंगाल आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू करने वाला 36वां राज्य बनेगा. राष्ट्रीय परीक्षा एजेंसी ने 21 जून को होने वाली नीट यूजी पुनर्परीक्षा के लिए शहरों की जानकारी जारी की. लोकसभा अध्यक्ष ओम बिरला आज चंडीगढ़ में राष्ट्रमंडल संसदीय संघ इंडिया रीजन जोन 2 सम्मेलन का उद्घाटन करेंगे. भारत ने कहा इंडोनेशिया एक्ट ईस्ट पॉलिसी का एक प्रमुख स्तंभ. अप्रैल में हुए युद्ध विराम के बाद ईरान ने पहली बार इसराइल पर मिसाइल हमले किए. फ्रेंच ओपन टेनिस टूर्नामेंट में जर्मनी के अलेक्जेंडर ज़वरेव ने अपना

తర్వాత సహనారాగం ఆదితాళంలో శ్రీ పాపనాశం శివన్ కృతి శ్రీ వాతాపి గణపతియే నమః శరణం.

కార్యక్రమంలో చివరిగా శ్రీరంజని రాగం రూపక తాళంలో శ్రీ త్యాగరాజస్వామి కృతి సొగసుగా మృదంగ తాళము.

మీరింతవరకు శ్రీ ఎన్ రామమూర్తి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఓ రాజశేఖర్, మృదంగంపై శ్రీ కాపా శ్రీనివాసరావు, మోర్సింగ్పై శ్రీ శ్రీనివాస గోపాలన్. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టంను ప్రారంభిస్తారు. ఆధునిక సాంకేతికత ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా భారతదేశం పయనిస్తున్న క్రమంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయిగా నిలుస్తుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్యానా శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఉత్తర జోన్ 2 సదస్సు ఈరోజు చండీగఢ్లో ప్రారంభమవుతుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సదస్సును ప్రారంభిస్తారని హర్యానా అసెంబ్లీ స్పీకర్ హర్వీందర్ కళ్యాణ్ తెలియజేశారు. దేశ నిర్మాణంలో శాసనసభల పాత్ర, వికసిత్ భారత్ 2047, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్షా నగర సమాచార పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్ష భారతదేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష నగర సమాచార పత్రం అడ్మిట్ కార్డు కాదని, అభ్యర్థుల పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉంటుందో తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన ఈ జాగృతి ప్లాట్ఫామ్కు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో డిజిటల్ పరివర్తన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ అనే కేటగిరీ కింద సిల్వర్ అవార్డు లభించింది. పరిపాలనా సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పౌర కేంద్రీకృత సేవల ద్వారా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో మార్పు తీసుకురావడంలో ఈ జాగృతి పోషిస్తున్న పాత్రను ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుందని వినియోగదారుల

వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల అకాడమిక్ ప్రొఫైల్స్తో ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు జరిపించి హెల్త్ రికార్డులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాలని సూచించారు. దేశంలో 2025-26 యాసంగి సీజన్లో వరి సాగుతో పాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు ప్రణాళిక శాఖ నివేదికలో తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు శనివారం నాటికి 72.30 లక్షల టన్నులకు చేరాయి. ప్రతి నెల గృహ వినియోగదారులకిచ్చే విద్యుత్ బిల్లులో ఉన్న అన్ని వివరాలను తెలియజేస్తూ టీజీఎస్పీ డీసీఎల్ ఎక్స్లో పోస్టు చేసింది. బిల్లులో ముద్రించే ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా తెలుగులో, ఇంగ్లీష్లో వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన వేదవ్యాస గీతం, హంసలేఖ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈ ఉదయం 9:30 ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం. ఈ ప్రత్యేక కార్యక్రమం ఇదే ప్రసారంలో 9:30 వినవచ్చు. రచన, వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామ్కుమార్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల పరిశుభ్ర

0: విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి 8 వసంతాలు చిత్రం కోసం కేఎస్ చిత్ర ఆలపించిన వనమాల గీతం. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా ఈరోజు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆహుతుల సమక్షంలో జూన్ 7 స్థానిక తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రోతలు తప్పక వినగలరు.

0: మీరు విన్న ఈ పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ చిత్రం నుండి. అర్మాన్ మల్లిక్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, గోపి సుందర్ సంగీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
8: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
9: అట్టా చెప్పు మరి.
8: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
10: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
8: మమ్మీ నేను.
10: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమలో మీరు వింటున్నారు పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9:30. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం వింటారు. రచన, వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామకుమార్.

సుసుర్వేత్తి పసుర్వేత్తి వేత్తిగా నరసంఫణి కోవేత్తి కవితాతత్వం శివో జానాతివా నవ అనేది సంస్కృత సుభాషితం. దీని అర్థం ఏమిటంటే సంగీతంలోని మాధుర్యాన్ని చిన్నపిల్లలు పశువులు సర్పాలు సులభంగా అనుభవిస్తాయి, కానీ కవిత్వంలోని అంతరార్థాన్ని రహస్యాన్ని అర్థం చేసుకోవటం సాక్షాత్తు పరమేశ్వరునికే సాధ్యం అని చెబుతోంది. సంగీతం యొక్క సార్వత్రిక శక్తిని కవిత్వం యొక్క గొప్పతనాన్ని ఈ ఆర్యోక్తి తెలియజేస్తోంది.

పూర్వకాలంలో రాజాస్థానాలకే పరిమితమయ్యాయి సంగీత సాహిత్యాలు. కేవలం ఎవరో కొద్ది మంది మాత్రమే ఆ సభల్లో పాల్గొని వాటిలోని ఆనందాన్ని అనుభవించేవారు. కొన్ని శతాబ్దాల పాటు ఆ ఒరవడి కొనసాగింది. కాలంలో మార్పులు సంభవించాయి. కాలచక్ర ప్రభావంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మొదలైంది. శ్రవణ మాధ్యమంలో ఆకాశవాణి ప్రారంభమైంది. ఆకాశవాణి

లలిత కళల నిలయం. సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఒకప్పుడు యుద్ధ వార్తలు, చిన్న చిన్న ప్రసారాలకే పరిమితమైన ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్రను అవలోకిస్తే ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ఆబాలగోపాలం ఆనందించేటట్టు ప్రసారం చేస్తోంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. సంస్కృత నామం కలిగిన ఆకాశవాణిలో ఆది నుంచి సంగీత కార్యక్రమాలకే అగ్రతాంబూలం ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో పాటు వాయిద్య సంగీతాలకి పట్టం కట్టింది ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.

కర్ణాటక సంగీత రత్నత్రయంగా ఖ్యాతిగాంచిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి వారి కీర్తనల్ని బహుళ ప్రచారంలోకి తెచ్చింది ఆకాశవాణి. శ్యామశాస్త్రి కీర్తన ఇది.

తిరువయ్యారులో సద్గురు త్యాగరాజస్వామి ఆలయాన్ని నిర్మించి ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా జరిపేందుకు కృషి సల్పిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి స్వరం ఇది.

వందలాది మందికి సంగీత శిక్షణ ఇచ్చి వారిని అద్భుతమైన కళాకారులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల గారు. సద్గురు త్యాగరాజ శిష్య పరంపరకు చెందిన సుసర దక్షిణామూర్తి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించిన వీరు విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రారంభంలో తొలి రోజున సంగీత కచేరీ చేశారు.

కర్ణాటక గాత్ర సంగీతంలో శ్రీ రత్నత్రయంగా పేరుగాంచిన ఎంఎస్ సుబ్బలక్ష్మి, డికే పట్టమ్మాడ్, ఎంఎల్ వసంతకుమారులు తొలుత ఆకాశవాణి ద్వారానే పరిచయమై విశేషమైన ఖ్యాతిని గాంచారు. ముందుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి.

0: ఒక శాస్త్రీయ సంగీతాన్నే కాదు, భక్తి సంగీతానికి, లలిత సంగీతానికి, జానపద సంగీతానికి, వాద్య సంగీతానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ కోట్లాది శ్రోతల్ని రంజింపచేస్తోంది ఆకాశవాణి. తిరువయ్యారులో ప్రతి సంవత్సరం జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల్ని శ్రోతలకు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించి రంజింపచేస్తోంది, తన్మయుల్ని చేస్తోంది ఆకాశవాణి. ఇలా ఎందరెందరో విద్వాంసులకు నీడనిచ్చి వారిలోని అద్భుతమైన ప్రతిభను ప్రపంచానికి చాటింది ఆకాశవాణి. నాటి నుంచి నేటి వరకు ఎందరో కళాకారుల్ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది ఆకాశవాణి. నా ఆకాశవాణికి జై జై.
1: ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం విన్నారు. రచన, వ్యాఖ్యానం, నిర్వహణ శ్రీ అద్దంకి శ్రీరామకుమార్.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఈ ఉదయం 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీ అంటే నిన్న స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన విశేష అష్టావధానం గగన విజయం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 10:03 ఆకాశవాణి సమయం 10:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈరోజు నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాహుల్ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను ఏడాది పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్ఐఆర్పై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైట్ హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు

ప్రధానావధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల భానుప్రకాష్ అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్తాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, ఛందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. వినండి విశేష అష్టావధానం గగన విజయం.

0: వార్త అంటే కేవలం జరిగిన సంఘటనను చెప్పడం కాదు, సమాజం గుండె చప్పుడును సైతం వినిపించడం, బాధలో ఉన్నవారి కన్నీటి చుక్కను ప్రపంచానికి చూపించడం, అన్యాయానికి గురైన వారి పక్షాన గొంతుకగా మారటం. అలాంటి లక్ష్యంతో, ప్రజల పక్షాన నిలబడాలనే సంకల్పంతో తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది మన విశ్వం టీవీ. నేటి వేగవంతమైన టెక్నాలజీ యుగంలో ఎన్నో మీడియా సంస్థలు వార్తల్ని అందిస్తున్నాయి. కాని విశ్వం టీవీ మాత్రం వార్తల్ని మాత్రమే కాదు, సామాజిక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. ప్రతి వార్త వెనక ఓ మనిషి జీవితం ఉందని, ప్రతి సమస్య వెనుక ఉన్న ఒక కుటుంబ వేదనను చాటి చెబుతుంది. ఎక్కడ సమస్యుంటే అక్కడ విశ్వం టీవీ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విశ్వం టీవీ ప్రశ్నిస్తుంది, ఎక్కడ బాధితుడి కన్నీరుంటే అక్కడ విశ్వం టీవీ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో విశ్వం టీవీ వివిధ రకాల కార్యక్రమాలు, గ్రౌండ్ రిపోర్టులు, ప్రత్యేక కథనాలతో ఎప్పటికప్పుడు తమదైన శైలిలో ముందుకు సాగుతోంది. ఇటీవల గల్ఫ్లో చిక్కుకుని స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక బాధితుడి సమస్యను విశ్వం టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కథనం ప్రజాప్రతినిధులు, దాతల దృష్టికి చేరి చివరికి ఆ బాధితుడు తిరిగి తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకునేలాగా ప్రభావితం చెయ్యగలిగింది. ఒక వార్త ఒక జీవితాన్ని మార్చగలదని ఆ సంఘటన నిరూపించింది. మరో సందర్భంలో హైదరాబాద్ జవహర్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద కుటుంబం ఇల్లు అగ్నికాహుతైంది. వారి ఆవేదనను విశ్వం టీవీ సమాజం ముందుంచింది. ఫలితంగా దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆ కుటుంబానికి సహాయం అందించారు. అక్కడ కేవలం వార్త ప్రసారం కాలేదు, కాని ఒక కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేసింది విశ్వం టీవీ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ. వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
2: గగన విజయం నాకు అనిపిస్తుంది, ఘన విజయం. శబ్ద బ్రహ్మోపాసన స్తబ్ధం బగు జగతికి డెడి చైతన్యంబు ఆ శబ్ద ప్రసార భారతి, శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంబదియట. 90 ఏళ్ళు నిండినటువంటి ఈ ఆకాశవాణికి ప్రసార ఉత్సవాల సందర్భంగా శబ్ద ప్రసార భారతికి అబ్దంబుల్ తొంబదియట ఆనందమిదే. ఈ ఆనంద వేళ ఆకాశవాణికి 90 ఏళ్ళు. శబ్దరూపమైన వాంగ్మయ రాశిని శ్రవణపేయంగా నిరంతరాయంగా అందిస్తున్నటువంటి సేవ ఇది. ఒక రకంగా చెప్పాలంటే అఖిల శబ్ద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి సేవ ఇది. అక్షర బ్రహ్మోపాసన, శబ్ద బ్రహ్మోపాసనగా భావిస్తూ ఇక్కడ అష్టావధాన కార్యక్రమం ఇది మనకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం, మన భాషకు మాత్రమే లభించినటువంటి గొప్ప వరం. అవధానం అంటే మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ గొప్పగా వివరించాల్సిన అవసరం లేదు. ఇది ఏకాగ్రతకు పరీక్ష. ఇక్కడ కూర్చున్నటువంటి 8 మంది పండితులు వీళ్ళంతా మనకు ఆత్మీయమైన మిత్రులే, కానీ మిత్రవత్ శత్రువులు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళెవరూ కూడా మిత్రులమన్న సంగతిని దృష్టిలో పెట్టుకోరు. అందరూ తమ తమ వాగ్బాణాలను ఈ బాలుడిపైన ప్రసరింపజేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అక్షయ తూణీరాలను వారు వదులుతారు. వీటన్నిటినీ తట్టుకొని

విజయుడై నిలబడతాడు మా సాహిత్. అవధానంలో ప్రధానంగా పెద్దలు అవధానాన్ని నిర్వచిస్తూ పంచధకారాలు చెప్పారు. కొందరున్న చతుర్ధకారాలు కూడా అన్నారు. ఏదైనప్పటికీ ధార, ధారణ, ధోరణి వీటన్నిటికీ మించింది ధైర్యం. ఇవన్నీ ఉండాలంటే అమ్మవారి ఇచ్చేటువంటి గొప్ప ధిషణ ఉండాలి. ధార అంటే ఆగకుండా పద్యం చెప్పగలిగినటువంటి ఒక రసస్ఫోరకంగా పద్యాన్ని అందించగలిగిన శక్తి ధార. ధారణ, ఇక్కడ ఇంతమందికి చెప్పిన పద్యాలన్నీ మనోఫలకం మీద వాటిని ముద్రించుకుని హృదయంలో నిలుపుకొని అడిగినప్పుడు మరి తిరిగి అప్పగించే శక్తిని ధారణ అంటారు. ధోరణి, వారు ఇక్కడ ఏ ప్రశ్న అడుగుతారో, ఎలాంటి ప్రశ్న అడుగుతారో తెలియదు. అన్నిటికీ కూడా తనదైన ధోరణిలో సమాధానం చెప్పగలిగినటువంటి వాగ్వైదుష్యం ఉండడం ఈ ధోరణి. ఇవన్నీ కూడా ఈ సభలో కూర్చోవాలంటే అక్కడ పక్కన శతావధాని గారు కూర్చున్నారు. అక్కడ అప్రస్తుత ప్రసంగి తన ములుకుల్లాంటి పలుకులతో అవధాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఎన్ని నిలబడి ఈ పిల్లవాడు ఇక్కడ కూర్చొని అవధానం చేస్తున్నాడు అంటే, మొన్ననే ఖరగ్పూర్లో ఐఐటి పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సంసిద్ధుడై వచ్చాడు భాగ్యనగరానికి. ఇంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తే తప్పకుండా విజయుడై నిలబడతాడు కనుక ఇది గగన విజయం, ఇది ఘన విజయం కూడా. అవధానం అష్టావధానం అయితే 8 మంది ఉంటారు, శతావధానం అయితే 100 మంది ప్రాష్టికులు ఉంటారు, సహస్రం అయితే 1000 మంది ఉంటారు. మన తెలుగు భాషలో అవధానం ఎంత దాకా వెళ్ళిందంటే అష్టావధాన, శతావధాన, సహస్రావధాన, ద్విసహస్రావధాన, పంచసహస్రావధానం దాకా వెళ్ళింది. ఇది మన తెలుగు వారి ఘనత. ఇవాళ మన కళ్ళ ముందర ఆ సహస్రావధానం అంతా కనపడుతూ ఉన్నారు. పంచసహస్రావధానం చేసిన వారు కూడా ఉన్నారు. మొట్టమొదటి అవధాని ఎవరు చరిత్రలోనే ఆలోచిస్తే తేలిందేమిటంటే, 2వ ప్రతాపద్రుని ఆస్థానంలో శతావధానం సంస్కృతంలో చేసి ఉంటాడు. బహుశా చేసినప్పటికీ తెలుగు సంస్కృతాలు కలిపి చేసినటువంటి కోలాచల మల్లినాథయ్య ఆయన మొదటి శతావధాని వరంగల్ గడ్డ మీద అవధానం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కోలాచల మల్లినాథయ్య స్ఫూర్తి ఇవాళ మన సాహిత్య దాకా అలా ఆ వారసత్వం కొనసాగుతూ ఉన్నది. విదిత పాండితి మండిత కథనమనగా, ఇదొక యుద్ధం. ఎటువంటి యుద్ధం అంటే పాండితి మండితమైన యుద్ధం ఇది. కవన హవన ప్రపూరిత సవనమనగా, ఇది ఒక యజ్ఞం. అవధానాన్ని మనోయాగం అన్నారు, యోగం అన్నారు. ధారణ ధార ధోరణి ధైర్య కలిత సన్నుతావధాన సాహిత్య జయముగనుడి, సాహితి జయముగనుడి, సాహిత్ జయముగనుడి అని ఆకాంక్షిస్తూ నల్లాని చక్రవర్తుల సాహితు ఇంకా ఆలస్యం చేయకుండా అవధానాన్ని ప్రారంభిస్తాడు.

సరస్వతీం సంశ్రిత కామధేనుం విశేష విత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతు తోమే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః అపౌరుషేయైరపి వాక్ప్రపంచైరద్యాపి తే భూతిమదృష్టపారాం స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ కారుణ్యతో నాథ కటాక్షణీయః. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వ్యాసుని ముందు నిల్చి ఘన భారత వేదము వ్రాయ ఘంటపుంత్రాసము నొప్పకుండా తన దంతము త్రుంచి లిఖించి రక్తిమన్హాసము చింది కార్య విజయైక పథమ్మును చూపు నట్టి గౌరీ సుతునంజలించెద తరింపవధాన సుధానిధానమున్. శ్రీ సరస్వతి నమః. కవ

గురుగారు చెప్పినట్టు ఈ అవధాన విద్య, ఈ అవధాన పరంపర చాలా పాతదైనటువంటిది. ఎంత ప్రాచీనమైనదో ఆధునిక కాలంలో కూడా అవధానం అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉన్నటువంటి విద్య. దీన్ని నేడు చూస్తున్నటువంటి ప్రక్రియలో 1872 February 22 నాడు శ్రీ మాడభూషి వెంకటాచార్యుల వారు సాహిత్యాష్టావధానం చేశారు. దాని తర్వాత తిరుపతి వెంకట కవులు. అవధానం వల్ల తెలుగు భాష ఎంత వృద్ధి చెందిందంటే, దిక్కరులంచు పేర్వడిన తిరుపతి వెంకట సూరులేగు నా ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అని వేలూరు శివరామశాస్త్రి గారు చెప్పారు. ఎక్కడెక్కడైతే తిరుపతి వెంకట కవులు వంటి అవధానాలు అడుగుపెట్టారో అక్కడక్కడ కవులు పుట్టుకొచ్చారు, శతావధానాలు పుట్టుకొచ్చారు. కాబట్టి తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, తర్వాత ఎంతోమంది పండితులు, గురుగారు రామశర్మ గారి వరకు. ఇప్పుడు ఈరోజు విశేషం ఏంటంటే సభలో ఉన్నవాళ్ళు పృచ్ఛకులందరూ అవధానులే. ఒక మాట చెప్పారు ఏంటంటే, అవధానాల్లో లూప్ హోల్స్ తెలుస్తాయి, ఆ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి మూసేసే అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి ఆ అవధానాల పరంపరకు నమస్కారం చేసుకుంటూ

0: వగుచు పద్యముల పల్కజేయుమా పక్ష్మలాక్షి.
1: అవధానంలో మొట్టమొదటి అంశం అంటే అన్ని అంశాల్లోకి కీలకమైన అంశం నిషిద్ధాక్షరి. ఎందుకంటే పరిగెత్తమని కాళ్ళు బట్టి వెనక్కి లాగినట్టుగా ఉంటుంది ఈ ప్రక్రియ. పరిగెత్తమంటారు, హర్డిల్స్ పెడతారు, ఆ హర్డిల్స్ దాటుకుంటూ వెళ్ళాలి, విజయాన్ని చేరాలి, అది అవధానికి పరీక్ష. ఒక పద్యం చెప్పమంటారు, ఒక్కొక్క అక్షరాన్ని నిషేధిస్తారు, నిషేధించిన అక్షరాన్ని వాడకుండా అడిగిన అంశంలో పద్యం చెప్పాలి. అటువంటి ప్రక్రియ నిషిద్ధాక్షరం నిర్వహిస్తున్నారు శతావధాని పంచానగా విఖ్యాతులైనటువంటి డాక్టర్ జిఎం రామశర్మ గారు.
2: నిషిద్ధాక్షరి అంశం ప్రసార మాధ్యమాలు ఎన్నో వచ్చాయి, సామాజిక మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆకాశవాణిని ఒక విలక్షణమైనటువంటి స్థానం. ఆకాశవాణి యొక్క విశేష కృషిని కంద పద్యంలో ప్రస్తుతించవలసిందిగా కోరుతున్నాను అవధాని గారిని. మొదటి అక్షరం నిషేధం లేదు.
1: లేదు, మొదటి అక్షరం నిషేధం లేదు. కంద పద్యంలో అడిగారు, ఆకాశవాణిని అవధాని గారిని మీ బాణిలో చెప్పమన్నారు. కంద పద్యం ప్రారంభమవుతుంది.
3: రా ప్రారంభాక్షరం రా.
4: మొదటికే అగ్గిపెట్టారు.
3: అవధానం ప్రజ్వలిల్లాలని చెప్పి
1: అప్రస్తుత ప్రసంగం చేసిన వారు రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత భాషావేత్త శ్రీ రంగి సత్యనారాయణ గారు.
2: జకారం నిషేధం.
1: రజ అంటారేమోను, జా వద్దన్నారు.
3: రస.
1: వారు వద్దన్న అక్షరాలు వాడకుండా వేరే అక్షరం వాడాలి.
2: అక్షరం వేసుకోవచ్చు.
3: వత్. రసవత్.
2: రసవత్ అక్షరం నిషేధం లేదు.
3: ఖ. రసవత్ ఖ.
2: వా నిషేధం.
3: వా నిషేధం. చ.
2: రా నిషేధం.
3: లత్. రసవత్ ఖచలత్.
1: రసవత్
2: ఖచలత్.
3: ఖచలత్.
2: ఖచరత్ అంటారేమో అనుకోని రేఫ నిషేధం అన్నాను, ఖచలత్ అన్నారు, బాగుంది.
1: ఖ ఆకాశం.
2: అవును, ఖచలత్. వా నిషేధం.
3: వా నిషేధం.
2: వలయోరభేద అని ఒక న్యాయం ఉంది ఇక్కడ. ఖచలత్ అన్నా ఖచరత్ అని కూడా తీసుకోవచ్చు, లకారానికి బదులు లకార రేఫానికి బదులుగా లకారం కూడా తీసుకోవచ్చు.
3: ప్రా.
2: దీర్ఘమా?
3: దీర్ఘం. దీర్ఘం. ప్రా.
2: అక్షర నిషేధం లేదు.
3: గ్వా. ప్రా గ్వా.
2: ఒక పాదము పూర్తయింది.
1: పూర్తయింది. రసవత్ ఖచలత్ ప్రాగ్వా అనే మాటలతో కందపద్యంలో ఒక పాదం నిషేధాల మధ్యన కొనసాగి పూర్తయింది. దీని భావం మీకు తర్వాత వివరిస్తారు. అద్భుతమైనటువంటి రసవంతమైనటువంటి అవధానం అని చెప్పడానికి రసవత్తో ప్రారంభమైంది. తర్వాత సమస్య. మనం జీవితంలో సమస్యలు వద్దనుకుంటాం, సమస్యలు ఉంటే పారిపోతాం, సమస్యలను ఎదిరించడానికి వీలుగాక దిగాలు పడిపోతాం. కానీ అవధానం మనకు నేర్పే గొప్ప గుణం ఏమిటంటే, అవధానంలో కోరి అవధాని సమస్యను ఎంచుకుంటాడు ఒక అంశంగా. సమస్యను కోరుకొని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అత్యద్భుతంగా తాను ఈ అవధానం అయ్యే లోపల నిరూపించి చూపిస్తాడు. అందుకని సమస్యలకు భయపడవద్దని ఈ అవధానం మనకు బోధ చేస్తుంది. సమస్య

0: ప్రాశ్నిక చక్రవర్తి అని పేరుగాంచినటువంటి శ్రీ కంది శంకరయ్య గురువు గారు వారు గొప్ప సమస్యనిస్తారు.
1: సమస్య కంటే ముందు ఒక చిన్న మాట నిషిద్ధాక్షరి గురించి. వారు గురుగారు అవధాని గారు కాబట్టి, పైగా సంస్కృతంలో మహాపండితులు. ఒక చిన్న సాహసం ఏంటంటే, సాధారణంగా సంస్కృతంలో పృచ్ఛకులు ఉంటే అచ్చ తెలుగులో చేయడం అనేది ఒక చిన్న సంప్రదాయం. సరే, సంస్కృతంలో మొదలుపెట్టి ఖ అనేది ఏకాక్షరంలో గగనానికి అర్థం. ఖేచరులు అనే ఖచరులు, ఈ ఒక అక్షరంలో ఖ అంటే ఆకాశం అర్థం. ఆకాశం తర్వాత వాణి తెచ్చే ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు వా నిషేధం చేసి. తర్వాత వాణి అనేది వస్తుంది. ముందుకు వెళ్దాం సమస్యలోకి.
2: ముందు పొగిడారు కదా శతావధాని గారిని, అయినా కానీ ఇలాంటి సమస్యగా మీకు
1: తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని.
3: అందరికీ నమస్కారం. అవధాని గారు, నేను ఇస్తున్న సమస్య ఆకాశవాణి నిరంతరమ్మును, ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా.
1: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకున్ గదా. మత్త కోకిల సమస్య.
0: ఇది మత్త కోకిల కానీ మత్త కోకిల లాగా అనిపించకుండా చందోగోపనంగా ఇచ్చారు.
1: ఆకాశవాణి నిరంతరమ్మును కల్లలే పలుకుంగదా, దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్.
0: బాగుంది. ఇక్కడ చూడండి, ఆకాశవాణి అన్నప్పుడు కా ప్రాస అనుకుంటారు అందరూ, కానీ ఆ అన్నది మూడవ పాదం చివరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ష ప్రాస అయి
1: దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
0: దేశమందున అని షకార ప్రాసతో ఎత్తుకోవడం అంటే ఇచ్చిన ఛందస్సును దాచిపెట్టి ఇచ్చారు, కానీ ఆ ఛందస్సును గుర్తుపట్టి అవధాని గారు ఆ విధంగా పూరణ ప్రారంభం చేశారు. ఒక పాదం పూర్తయింది.
1: తీపి మాటల, ఇది మత్త కోకిల ఛందస్సు. దాని చాలా అందమైన ఛందస్సు మనకున్న ఛందస్సులో. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల ఇలా ఉంటుందన్నమాట. దాన్ని ఈ ఆ అనేది ముందు పాదం చివరిలోకి వెళ్తుంది, మూడో పాదం చివరిలోకి. నాలుగో పాదం అంతా కాశవాణి నిరంతరం మును కల్లలే పలుకున్ గదా అవుతుంది. రెండో అక్షరం షా కాబట్టి షా ప్రాసతో మొదలుపెట్టి దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్. ఆకాశవాణికి ఉన్న అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా ఇంట్లో ఉండేవారు. అప్పుడు వారి దగ్గర రేడియో ఉండేది. అప్పుడు వార్తలు, వివిధ భారతి ఇటువంటివన్నీ విని పెరిగినటువంటి వాడిని నేను. కాబట్టి ఆకాశవాణి అనేది పౌరాణిక ప్రక్రియలో తీసుకొని ఏదో కథ తీసుకొని పెట్టచ్చు, కానీ ఆకాశవాణితోనే చక్కగా పూర్తి చేద్దాం అని చెప్పి మొదటి పాదం దేశమందున వార్తలంకడు తీపి మాటల చెప్పుచున్. వార్తలు చెప్తాయి, కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అరుచుకునే విధిగా ఉండవు, చక్కగా హాయిగా వార్తల్ని వినిపిస్తాయి, తీపిగా చెప్తాయి.
2: నేను ఒక పాదం చెప్తానండి. మత్త కోకిల కూయుచుండెను మర్కటమ్ములు మెచ్చగా.
1: మర్కటాలు కూడా మెచ్చేంత తీయని మాట మత్త కోకిలది. మంచి అర్థం, ఇందులో సమస్య లేదు.
0: ఇక్కడ మూడవ అంశంలోకి వెళదాం. మూడవ అంశం దత్తపది. ఇవ్వబడిన పదాలు దత్తపది అంటే, వారు ఒక నాలుగు పదాలు ఇస్తారు, ఆ పదాలతో పద్యం చెప్పమంటారు. ఎలా చెప్పాలో, ఏ భావంతో చెప్పాలో కూడా వారే నిర్దేశిస్తారు. ఆ పదాలను అందంగా పొదిగి అందమైన పద్యాన్ని వారు కోరిన ఛందస్సులు చెప్పడం ఈ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. దత్తపది అంశాన్ని ఇవ్వడానికి నవ యువ అవధాని శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు.
4: నమస్తే.
0: అవధాన యువ కేసరి.
4: కొనుడు శబ్దమ్ములి వినాల్గు కూర్మితోడా, రామ రామయు రామయు రామ ఎనగా.
1: రామ రామ రామ రామ నాలుగు పదాలు.
4: గగన

0: సుగసుగాను పద్యమందున చెప్పగా పండుగయదే.
1: ఆకాశవాణి సౌందర్యాన్ని రామ రామ రామ రామ
2: రామ రామ
0: శ్రేణీమృతం.
3: అయితే తెలుగులో ఒక చోట విన్నానండి, ఎక్కాలకు కూడా మందు వేస్తారట, చేలకు మందు వేసినట్టుగా. ఎక్కాల మందు,
2: ఏ కాలమందు అన్నది
3: ఎక్కాలంటే మనం టేబుల్స్ చదువుకుంటాం కదంటే, ఎక్కాలకి చిన్నప్పుడు దానికి కూడా మందు వేసేవారు.
1: చదవని పిల్లలకి మందు ఎక్కాలి అని అర్థం,
3: మందు ఎక్కాలి.
2: బాగుంది. ఇలా మధ్య మధ్య చిత్రోక్తులు నడుస్తూ ఉంటాయి, వారు ఇచ్చినటువంటి రామ రామ రామ రామ అనే పదాలను వాడుకుంటూ అది ఆకాశవాణి గగన విజయాన్ని వర్ణించుకుంటూ గొప్ప పద్యం చెప్పాలి అవధాని గారు.
1: ఆకాశంబున రామణీయకముగానందము కానాడుచున్.
2: చాలా బాగుంది, మొదటి పాదం పూర్తయింది దత్తపదిలో. ఇక వర్ణనా నిపుణ కవి అంటారు ఎవరైతే లోక

0: సర్వోత్తరమైన వర్ణన చేస్తారో అటువంటి వాడినే కవి అంటారు. అవధానంలో కవిత్వం ఉంటుందా అని అందరూ అంటుంటారు, కానీ అవధానంలో కూడా అందమైన కవిత్వం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుందని మన కవులు నిరూపణ చేసినారు. ఇవాళ అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటంబాంబు దాకా ఏ అంశం ఇచ్చినా కూడా అప్పటికప్పుడు అవధానంలో చెప్పేటువంటి సమర్థులు మన అవధాని గారు. వర్ణన అనేటువంటిది ఒక అంశం. ఈ అంశాన్ని నిర్వహించడానికి వ్యవసాయ శాఖలో శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖలో సలహాదారుగా పనిచేస్తున్నారు వారు. అటు వ్యవసాయ శాఖలో ఉద్యోగాన్ని నిర్వహిస్తూ కవిత వ్యవసాయం కూడా చేస్తూ ఇప్పటికీ 14 అవధానాలు చేశారు అటువంటి విదుషీమణి శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారు వర్ణనాంశాన్ని ఇస్తారు.
1: గగన వాణి విజయంగా కొనసాగుతున్న ఈ అవధానంలో బాసర సరస్వతీదేవిని స్వేచ్ఛా వృత్తంలో వర్ణించండి.
0: వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి గోదావరి తటంలో వెలిసినటువంటి చదువుల తల్లి, జ్ఞాన స్వరూపిణి అయినటువంటి జ్ఞాన సరస్వతి మాతను వర్ణించమని కోరుకుంటున్నారు. చాలా గొప్పగా ఉంది.
2: వీణియ చేతబట్టి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి.
3: ఒక అర్థం చెన్ను అంటే అందమైన, రెండవది ఎర్రనైన నగవు. అమ్మవారిది బాసర సరస్వతి అమ్మవారి ఎర్రని నవ్వు ఉంటుంది. అదే కాకుండా వీణియ చేతబట్టి చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి అమ్మవారు.
2: వీణియ చేతబట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి.
0: కోరిన విధంగా బాసర జ్ఞాన సరస్వతి వర్ణన మొదటి పాదం చెప్పారు. ఇప్పుడు తర్వాత న్యస్తాక్షరి అనే అంశాన్ని శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు, గొప్ప విదుషీమణి, ఆమె చాలా పద్య కావ్యాలు రచినటువంటి వారు, నిరంతరం నిరంతరాయంగా రాస్తూ లేఖిని సామ్రాజ్ఞి అనే పేరు పొందినటువంటి వారు. న్యస్తాక్షరి, న్యస్తాక్షరి అంటే ఇది ఇంచుమించుగా నిషిద్ధాక్షరికి వ్యతిరేకమైన విధం. వారేమో అక్షరాలు వద్దంటారు, వీరేమో మొదటి పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి, రెండో పాదంలో ఈ అక్షరం ఉండాలి, మూడో పాదంలో ఇక్కడ ఈ అక్షరం ఉండాలి కోరుకుంటారు. అంటే ఎన్ని నిబంధనలు చూడండి, అన్ని నిబంధనలు పెట్టి 4 పాదాల్లో 4 అక్షరాలు ఇస్తారు.
1: నేను ఇవ్వబోయే న్యస్తాక్షరి అక్షరాలు సుఖీ భవ, సుఖీ భవ. 4, 8, 10, 11 అక్షరాలుగా న్యస్తం చేయాలి. మొదటి పాదంలో 4 అక్షరం సు, రెండో పాదంలో 8 అక్షరం ఖీ సుఖీ, మూడో పాదంలో 10 అక్షరం భ మహాప్రాణం, 4 పాదంలో 11 అక్షరంగా వా సుఖీ భవ అనే అక్షరాలని సార్దూల పద్యంలో చెప్పాలి. అంశము సర్వే జన సుఖినో భవంతు.
2: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
0: మొదటి పాదంలోనే అన్న వస్త్రాలు ఇచ్చేశారు,
3: అన్న వస్త్రాలు.
0: ఇంకా సుఖంగా ఉండకపోతే ఇంకేం చేస్తారు? అన్నాదుల్ సుఖంబుగా అనడంలో 4 అక్షరం సు వచ్చేసింది. అన్నాలు, అన్నాదులు, వస్త్రాలు. అన్న వస్త్రాలు ఉంటేనే కదా అందరు సుఖంగా ఉండేది.
2: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
3: అన్నాదుల్ వస్త్రాదుల్.
0: తర్వాత ఆశు వంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. సంస్కృతాంధ్ర విద్వన్మణి మా చిటితోటి విజయ్ కుమార్ గారు మంచి వ్యాకరణవేత్త, భాషావేత్త వారు. వారు ఆశువు అంటే, ఆశువు అంటే వేగంగా చెప్పడం, అప్పటికప్పుడు చెప్పడం. ఇక్కడ ఒక్కొక్క పాదం చెప్తూ వచ్చారు, మీరు అందరు గమనించారు. ఇక్కడ ఆశువులో వారు అడిగిన అంశాన్ని మొత్తాన్ని ఒక పద్యం చెప్పేస్తారు, దానికి మళ్ళీ ధారణ ఉండదు.
4: అవధాని గారు, దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అంటారు, వీటి యొక్క నిసర్గ సౌందర్యాన్ని మీకు నచ్చిన పద్యంలో అంటే వృత్తము కానీ చందము కానీ దానిలో చెప్పండి.
0: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు,
3: పల్లెల సౌందర్యం.
2: చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, చల్లని గాలులా ఎదకు చక్కని పద్యములందజేయు, మేల్ జల్లుల వానలా.
0: మేల్ జల్లుల వానలా,
2: మేల్ జల్లుల వానలా, ధరణి సా

0: వాసన
1: మట్టి
0: దాన్ని గుర్తుచేసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
1: గౌరీశంకర్ శర్మ గారు, ఆయన అవధాని, ఆయన పద్యంలో ప్రశ్నిస్తారు. ఏ పద్యంలో ప్రశ్నిస్తారో మనకు తెలియదు. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన పద్యంలో చెప్తారు. ఇద్దరు పద్యాల్లో మాట్లాడుకుని చంద సంభాషణ చేసి పద్యాన్ని పూర్తి చేస్తారు. ఇది ఒక గొంబత్తైన క్రీడ, అది విందాం.
2: నచ వంశాబ్ది సంభూత సాహిత్యాఖ్య సుధీమతే అవధాన విధానేస్మిన్ జయోస్తు తవ సర్వదా జయం.

0: హృదయ సౌందర్య సంభరితవేణి అని గురువుగారు నాగపురుషణ గారు ప్రస్తుతించారు ఆకాశవాణిని. అలా ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆరాధ్యంబయనేడు మానవులకు ఆకాశవాణి ప్రభల్, ఆకాశవాణి ధ్వనుల్
1: సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రగ్భూమిదాకన్, సౌరాష్ట్రంబున నుండి ప్రాతరచల శ్రగ్భూమిదాకన్, సౌరాష్ట్రం నుంచి అరుణాచలం దాకా ప్రాతరచల శ్రగ్భూమి అందాక కాశ్మీరం బందున నుండి సేతువునకున్ చిందిల్లు నా వాక్కులే.
0: సారాచార విచారదుల్ పొగిడిరే సాహిత్య సత్సంపదల్.
2: ఈ విధంగా ఇద్దరు కలిపి అవధానంలో ఛందోభాషణ చేశారు.
1: ఈరోజు ఆకాశవాణి అందరికి ఆరాధ్యమైంది కదా అని వారి మాట అంటే, అవునండి, ఇక్కడ సౌరాష్ట్రం నుంచి అక్కడ ప్రాతరచలం దాకా, పైన కాశ్మీర్ నుంచి సేతువు దాకా అందరినీ కలిపి ఒకే పథంలో నడిపిస్తోంది ఆకాశవాణి, కాబట్టి అందరూ దాన్ని ఆరాధిస్తున్నారు.
3: వారి యొక్క ధ్యేయవాక్యం కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆకాశవాణి వాళ్ళ సంస్థలోనే ఉంటుందండి, త్రిపిటకంలోంచి వినయపిటకంలోంచి తీసుకోబడ్డటువంటి వాక్యం అది, బహుజన హితాయ బహుజన సుఖాయ. అందుకని భారతదేశం అంతా కూడా హితాన్ని సుఖాన్ని ఇచ్చేటువంటి వాణి అనే అర్థంలో వారు పెట్టినట్టున్నారు.
2: ఈ విధంగా ఆకాశవాణి స్థుతితో ఈ ఛందోభాషణంతో మొదటి ఆవృత్తి పూర్తయిందని మీ అందరి కరతాళధ్వనుల మధ్యన ప్రకటిస్తున్నాం. మొదటి ఆవృత్తిలో అందరికీ ఒక్కొక్క పాదం చెప్తూ, కొందరికి పూర్తిగా పద్యం చెప్తూ, వారి అప్రస్తుతాన్ని తట్టుకొని వారికి సమాధానాలు చెప్తూ అవధాని గారు ఒక అడుగు వేశారు. ఇంకా మూడు అడుగులు వేయాలి. ఇది రెండవ పాదంలోకి వెళుతున్నాం మనం. నిషిద్ధాక్షరి
4: రెండవ పాదంలో మొదటి అక్షరం నిషేధం, అణ
1: అణ నిషేధం.
2: ఇది ఒక అక్షర క్రీడ అన్నారు అవధానాన్ని. నిజంగా అక్షర క్రీడ మాత్రమే కాదు, ఒక రకం జగదాశ్చర్యకరమైన క్రీడ అని కూడా తిరుపతి వెంకట కవులు ప్రకటించారు. వారు అక్కడ వద్దన్న అక్షరాన్ని వాడకుండా మళ్ళీ అర్థవంతంగా ఛందోబద్ధంగా పద్యం చెప్పడం చాలా క్లిష్టత.
1: ప్రాగ్వాగ్ దిశ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశ
4: లేదు, నిషేధం లేదు.
1: లన్
4: నిషేధం లేదు.
1: మ్రో
4: గా నిషేధం.
1: యన్
3: నిషిద్ధాక్షరి అటో పదం ఇటో పదం ఒకటి వేస్తున్నారు తీస్తున్నారు సార్, చివరికి ఏమైనా భావం ఉంటుందా దానికి?
1: అందుకనే ఆలోచన, లేకపోతే ఏ అక్షరమైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
3: అదే ఛందోబద్ధంగా అయితే చెప్తున్నారు, మాత్రా ఛందస్సులో నడుస్తోంది, కానీ దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుందా తర్వాత అని
1: అంటే, ఇది నిషిద్ధాక్షరి అప్రస్తుతం కాదు కాబట్టి ఉంటుంది.
3: ఎందుకంటే ఛందోబద్ధంలో ఆయన రాశాడ, అనవేల మహీపాల దుంకటం మరి దుంకటం అంటూ, అంటే అదే ఛందస్సు సరిపోకగానే అనవేన మహీపాల దుంకటం మరి దుంకటం అంటే అర్థం పర్థం ఏముంది దాంట్లో, ఛందస్సు మాత్రం ఉంది, అలా ఏమైనా అవుతుందేమో అని నా భయం అండి.
4: దిశలన్ మ్రోయన్ తర్వాత నిషేధం లేదు.
2: తెలుగులో కంద పద్యానికి ఉన్న నీ బంధనాలు మరొక పద్యానికి ఉండవు, అందుకే నిషిద్ధాక్షరిలో కంద పద్యం ఎంచుకోవడం. రెండవ గణంలో మూడవ పాదం అంటే ఇది ఆరవ గణం అవుతుంది. ఆరవ గణం ఖచ్చితంగా జగణం గాని నలం గాని ఉండాలి. నలం అంటే నాలుగు లఘువులు, ఎట్టి పరిస్థితిలో నాలుగు లఘువులు రానివ్వడు, కనుక జగణంగా ఉండాలి. ఆ జగణంగా ఉంటూ అర్థవంతమై ఇచ్చిన అక్షరాలు కాదని వేరే అక్షరాలు వేసుకుంటూ చెప్పడం అన్నది నిజంగా పెద్ద సర్కస్.
4: చకారం నిషేధం. చ
1: వర చా నిషేధం చేశారు, వచించి అనకుండా వర.
4: మా నిషేధం. మా
1: ప్రతి
4: యతి అక్షరం.
1: తి ప్రతి
4: నిషేధం లేదు.
1: ష్ఠన్ వర ప్రతిష్ఠన్
4: లేదు, నిషేధం
2: లేదు. లేదు అంటూ ఎక్కడ పట్టాలో అక్కడ బట్టి ఆ భావాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు.
1: ని
4: రేఫ నిషేధం.
1: రేఫ రేఫ నిషేధం. నిల్చున్
4: నిల్చున్
1: ప్రాక్ అంటే ఆది అని అర్థం. ఈ ఆదివాక్ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆకాశవాణి, అంటే చాలా ముందు నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి ప్రాగ్వచస్సు ప్రాగ్వాక్ అంటే వేదం అని అర్థం.

0: వేదతుల్యమైన వాక్కుని, అదే కాకుండా చాలా ఆది నుంచి వస్తున్నటువంటి ఆకాశవాణి కాబట్టి రసవత్ రసవంతంగా, ఖచలత్ ఆకాశంలో చలనము పొందుతూ నడుస్తూ, ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ అన్ని దిశల్లోకి కూడా చేరుస్తూ, వరప్రతిష్టన్ చాలా గొప్ప స్థిరత్వంతో నిల్చొని, అదే కాకుండా ఒక గొప్ప పేరుని పొంది నిలిచినటువంటి ఆకాశవాణి అనే అర్థంలో.
1: అద్భుతం అండి, రెండు పాదాల్లో ఆకాశవాణి ప్రతిష్ట నిలబెట్టే పద్యం వచ్చింది రెండు పాదాల్లో కంద పద్యంలో.
2: ఉద్దిష్టమైనటువంటి అంశము ప్రాగ్వాగ్ దిశలన్ అనే దగ్గర ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ అనే ఉద్దిష్టాంశం వచ్చింది కాబట్టి మూడు నాలుగు పాదాల్లో నిషేధం ఉండదు.
1: బాగుంది, శతావధాని మెచ్చినటువంటి నిషిద్ధం ఇది. అవధాని గారు ఎక్కడ పట్టి నొక్కాలో చూసి తర్వాత అక్షరం వేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా రెండు పాదాలు పూర్తయినాయి. ఇప్పుడు మూడు నాలుగు పాదాల్లో వారు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని అవకాశం కూడా ఇచ్చారు. వెంటనే సమస్య అంశంలోకి వెళ్ళిపోదాం.
0: పైగా ఇక్కడ ప్రాగ్వాగ్ దిశ అనేది సమాసం అయింది కాబట్టి ప్రాగ్వాగ్ దిశలు అంటే భారతదేశంలోనూ నాలుగు మూలల్లోనూ అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుంది.
1: న్యూస్ అనే అర్థంలో వచ్చేసింది.
0: రసవంతమైన ఆకాశంలో తాండవం ఆడగలిగేటువంటి భారతదేశంలోని అన్ని దిశలకు కూడా అందు కూడా మ్రోయుచు వరప్రతిష్ట కలిగి నిలిచి ఉన్నది అనేటువంటి అర్థంలో.
1: ఇప్పుడు సమస్య అంశంలోకి వెళదాం.
0: సమస్య, ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా, దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్.
1: ఆకాశవాణి పలికింది కల్లలు కాదు, ఆకాశవాణి ఎప్పుడు నిజాలే పలుకుతుంది అని నిరూపించడానికి అవధాని గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ పద్యంలో.
0: లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి, ఇటి అనేది ఏమిటో తర్వాత తాగుదాం. దేశమందున వార్తలంగడు మంచి కడు తీపి మాటల చెప్పుచున్, లేశమైనను తప్పులుండని రేడియోలను వీడిటి.
1: ఈ విధంగా రెండో పాదం పూర్తయింది. తర్వాత ఇప్పుడు దత్తబదిలోకి వెళ్దాం.
0: ఆకాశం పునరామణీయకముగా నందముగా నాడుచున్, వనేచ రామః వసుచాహరామః నదీం స్తరామః నభయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తింగత రామపదానుషంగాత్. అని రామపదం చెప్తూ చెప్తూ కొంతమంది కిరాతలు అడవుల్లో తిరుగుతున్నారట. వనేచ రామః, మేము అడవుల్లో తిరుగుతాం. వసుచాహరామః, బంగారం దొంగలిస్తాం. నదీం స్తరామః, నదులు దాటి వెళ్ళిపోతుంటాం. నభయం స్మరామః, ఎవరికి భయపడం అని అలా తిరుగుతున్నా కూడా రామనామం అలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉత్తమ గతులు వచ్చాయని చెప్పి. ఆకాశంబున రామణీయకముగా నందముగా నాడుచున్, సోకుల్చిందిడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్. టీవీలో అనగానే ఒక 5 నిమిషాలు చూడగానే ఇంకొక 10 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ లా కాకుండా హాయిగా రేడియోలో ఆకాశవాణి మంచి వార్తలు చెప్తూ ఊరుకూరికే విరామాలు లేకుండా ఉంటుందని అర్థంలో. సోకుల్చిందిడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: చూడడంలో కంటే వినడంలో ఉన్న హాయి ఎంత గొప్పదో నేర్పింది. ఏ రకమైనటువంటి శబ్ద కాలుష్యం లేకుండా కమ్మనైనటువంటి మాటల్ని ఎంతసేపు విన్నా ఆనందాన్ని కలిగించే ఆ లక్షణం ఆకాశవాణికి ఉంది.
0: ఆకాశం బునరామణీయకముగా నందముగా నాడుచున్, సోకుల్చిందిడి ఆ విరామములకున్ చోటెంతయున్ మానుచున్.
1: ఈ విధంగా దత్తబదిలో రెండో పాదం అయిపోయింది. ఇప్పుడు వర్ణనాంశంలోకి వెళదాం.
0: వాసర సరస్వతి వర్ణన, వీణియ చేతబట్టికను విందగు చెన్నగవున్ ఘటించి.
1: ఇది మొదటి పాదంలో ఇచ్చింది, అప్పుడు ఒక అక్షరం బాగున్నానన్నారు. వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి తల్లి బాసర, అక్కడ ప్రతినిత్యం అమ్మవారిని ధ్యానం చేస్తూ గోదావరిలో మునిగి అక్కడి నుంచి చేతి దోసి నిండా ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుకను ఒక చోట కుప్పగా వేసి అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ ఇసుకలోంచే కుప్పలోంచే అమ్మవారి రూపం అలా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా వెలిసిందని మన పురాణాలు చెబుతున్నాయి. వ్యాసపురే ఆ కాలక్రమేణ వా బాగా మారి వ్యాసపురి వ్యాసరా అది బాసరగా మారింది. ఇప్పుడు అందరూ బాసర అంటున్నారు.
0: వీణియ చేతబట్టికను విందగు చెన్నగవున్ ఘటించి, జాంబూనద నాసికాభరణ జాంబూనద నాసికాభరణ భూషితయై, వీణియ చేతబట్టి కను విందగు చెన్నగవున్ ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై.
1: అమ్మవారి కరుణార్ద్ర నేత్రయై ఎంత చక్కని పదం.

0: చేశారు. చల్లని కరుణ కురిపించేటువంటి అమ్మవారి కళ్ళను వర్ణించారు.
1: జాంబూ నద అంటే బంగారం. జాంబూ నద నాసికాభరణ అన్నప్పుడు బంగారు ముక్కెర అన్నమాట.
2: బంగారపు ముక్కెర కలిగి అమ్మవారి ముక్కెర చాలా స్ఫుటంగా కనిపిస్తుంది బాసరలో.
3: మన ఆకాశవాణిలో రోజు ఆ రోజుల్లో వినిపించేది వాగ్భూషణం భూషణం. ఈ భూషణం మనకు వద్దండి, మంచి మాట ఉంటే చాలా, ఏదే పెద్ద భూషణం అని. వాగ్భూషణమే భూషణంగా పెట్టుకున్నామండి, ఇంకేదేని భూషణంగా మేము అంగీకరించాం.
2: అంటే ఈ భూషణాలకు అలవాటైపోయిన మనకి వాగ్భూషణమే భూషణం అని తెలియడానికి అమ్మ ఆ భూషణాలను కూడా ధరించింది.
0: చక్కని సమన్వయం, చక్కని సమన్వయం. ఆ వాగ్భూషణం భూషణం వింటూ పెరిగిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా. వచ్చే తరానికి తెలుసో లేదో కానీ సంస్కృత పాఠం రాగానే కమ్మగా వినిపించే.

0: చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ. కాబట్టి వీణియ చేత బట్టి కనువిందగు చెన్నగవున్ ఘటించి జాంబూనదనాసికాభరణ భూషితయై కరుణార్ద్ర నేత్రయై. రెండు పాదాలు
1: చాలా అద్భుతమైన న్యస్తాక్షరిలోకి వెళ్దాం. మళ్ళీ
0: న్యస్తాక్షరి రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా.
1: అన్నం వస్త్రాలు వచ్చినప్పుడు ఖీర్ అందిస్తాడు. ఖీ కవిత్వం ఆలోచన అమృతం. లోపల అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. అయినా ముఖం పైన చిరునవ్వు చెదరకుండా అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం అనేటువంటి గొప్ప ప్రయత్నం.
2: అందుకనే ఆయన వధాని అన్నారు.
0: ఆకారం తీసేశారా?
2: వధాన ప్రక్రియ అంటారు దీన్ని. వధాన ప్రక్రియ అని కూడా అంటారు.
0: మీరున్నారు, అప్రస్తుతం ఉంది కాబట్టి అవధానం అని అనాలి. ఇప్పుడు మీరు లేకుండా చేస్తే అప్పుడు వధానం అంటే సరిపోతుంది.
2: అయ్యా, నాకెందుకు అవ అనేది పలకబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే అవమానంలో ఉండే అవ, అవధానిలో ఉండే అవ, రెండు ఒకటే అని నేను అనుకోను.
0: మీరు సంస్కృతం వాళ్ళు కాబట్టి అవగ్రహం కూడా అవసరం.
2: అవమానం అంటే అవ, చెడ్డర్థంలో ఉంటుంది. ఇక్కడ అవధాని అంటే అలా ఎలా ఉంటుంది అండి?
0: మిమ్మల్ని మీరు అలా అనే అవకాశం మీకు ఇవ్వను.
1: అట్లే కాకుండా ఇప్పుడు మీకు అవధానిని వధాని అన్నారు కదా. మిమ్మల్ని మీ అంశంలో ఉన్నటువంటి అప్రస్తుతంలో ఆదేశించి నేను ప్రస్తుత ప్రసంగం చేస్తానంటే ఒప్పుకోరు. అది కుదరదు.
2: అదే స్థానభ్రష్ట అన్న శోభంతే. వారు అక్కడే కూర్చోవాలి, మేము ఇక్కడే కూర్చోవాలి.
0: కన్నుల్ నిండ గుణా నాన్ అంటే ఆ విధంగా కన్నుల్ నిండైన రీతి. కన్నుల్ నిండ గుణా సుఖీనమగు.
2: ఎనిమిదో అక్షరం కీ వచ్చేసిందండి. మొదటి పాదంలో నాలుగవ అక్షరం సు వచ్చింది, రెండవ పాదంలో ఎనిమిదవ అక్షరం కీ వచ్చింది.
0: కన్నుల్ నిండ గుణా సుఖీనముగా. మిగతా పాదం చెప్తాను. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా. కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్. సౌకర్యంగా సుఖంగా చక్క నిద్ర. కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్.
1: తర్వాత అంశం ఆశువు.
0: ఆశువు
3: అవధాన్ గారు జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి అనే భావంతో మరో 10 సంవత్సరంలో ఆకాశవాణి జరుపుకోబోయే శత జయంతి ఉత్సవాలను మీ ఊహాత్మకంగా వర్ణించండి.
0: మీరు చందుభాషణం చేస్తున్నారేమో అనుకున్నాను.
1: శత జయంతి
0: జయత్యాకాశవాణీయం దివ్యవాణి ప్రసారిణి. 100 వత్సరములు రసమూరునట్లు. 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. 100 వత్సరములు రసమూరునట్లు పేరు పొందు ప్రసారాల మేరు శిఖరీ. రమ్యమైవిల సిల్లు తరయము నయము జయమే ఆకాశవాణికి జయము జయము.
2: జయము ఆకాశవాణికి జయము జయము.
1: చందోభాషణ
2: అయ్యా అవధాని గారు. యువతకు ఏమినిచ్చెదరు ఉజ్వల బోధ వధానిగా నిటన్. యువతకు ఏమినిచ్చెదరు
0: ఉజ్వల బోధ.
2: ఉజ్వల బోధ వధానిగా ఇటన్.
0: నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ. కొత్తదనాన్ని వీడకూడదు, పాత సంప్రదాయాన్ని మానకూడదు. వివేకానందులు ఒక మాట అంటారు, నూతన

భారతీయుడు ఎలా ఉండాలంటే ఆక్సిడెంటల్ ఆఫ్ ద ఆక్సిడెంటల్స్, ఓరియంటల్ ఆఫ్ ద ఓరియంటల్స్ అంటాడు. అంటే వాళ్ళలో వెస్టర్న్ వాళ్ళు చూస్తే మాలో ఇన్ని మంచి విలువలు వీళ్ళలో కనిపిస్తున్నాయి, ఆధునికమైన భారతీయుడు చూస్తే భారతీయతంతా కూడా వీళ్ళలో పరిపుష్టంగా ఉంది అనేటువంటి మాట. నవతను వీడకుండ అలనాటి విధానము మానకుండ హృజవమును బాయకుండ వేగం వరసత్వ విశేషము వరసత్వ విశేషము నేయకుండ వరసత్వ విశేషము నేయకుండ ఓ యువత సదాధరిత్రికి మహోజ్వల మార్గము చూపుడీకన్. దాశరథి కృష్ణమాచార్యుల వారు ఒక మాట చెప్పారు, పటు బాహాబలురంచు ఆంధ్రుల గత

0: ఆంధ్రుడా, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆంధ్రదేశం, తెలుగుదేశం, తెలంగాణ, భారతదేశం అన్నీ కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉన్నవి అని మనం వల్లె వేస్తే సరిపోదు. నాటి పౌరుషం రాయప్రోలు సుబ్బారావు గారు కూడా చెప్తారు, తన గీతి అరవ జాతిని గాయకులుగా తీర్చి వర్ధిల్లిన తెలుగువాణి అంటారు. అంటే మన పాటల చేత తమిళ దేశం గాయకులుగా మారారు, మన పౌరుషం చేత ఎన్నో గొప్ప యుద్ధాలు, చరిత్ర మనకుంది. దీనంతటినీ నిలుపుకునేటువంటి ఒక గొప్ప నేను భారతీయుడిని, నేను తెలుగువాడిని అనేటువంటి ఒక పౌరుషంతో మన నిత్యం రోజు 24 గంటలు దాన్ని మనసులో పెట్టుకుని నేను ఆ వారసత్వ సంపదకి నేను ఒక ఔరసుడిని అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్ళాలి అందరూ కూడా అనే అంశాన్ని
1: అవధారణలో స్వీయ కవితా గానంతో పాటుగా పూర్వ కవుల కవిత నివేదన కూడా చేసి గొప్ప సంప్రదాయాన్ని పోషించారు మన సాహిత్ గారు. ఇక ఈ ఛందో భాషణతో 2వ ఆవృత్తి పూర్తయింది. 3-4 ఆవృత్తులు అంటే 3-4 పాదాలు ఏకబిగిని చెప్పడానికి ఈ సభ నిర్ణయించింది. ముందుగా నిషిద్ధాక్షరి వారి ముందే అనుమతి దొరికింది కనుక 3-4 పాదాలు చెప్పి.
0: రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్ఠన్ నిల్చున్.
1: ఇది ఇంత ముందు చెప్పింది.
0: ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్ఠన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటే, రసనము సత్యము పలుకుటే శ్వసనమ్ముగ కలుగు గగనవాణి వెలుంగున్. సత్యం చెప్పడమే తన శ్వాసగా కలిగినటువంటి ఆకాశవాణి వెలుగుగాక అనేటువంటి
1: తర్వాత
0: శ్వసనమ్ముగ కల్గు గగనవాణి వెలుంగున్ రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ వర ప్రతిష్ఠన్ నిల్చున్ రసనము సత్యము పలుకుటి శ్వసనముగా గలుగు గగనవాణి వెలుంగున్. తర్వాత ఆకాశవాణి నిరంతరం మునుకల్లలే పలుకున్ గదా.
2: దీనికి సమాధానం ఇప్పుడు నిషిద్ధాక్షరి 3వ పాదంలోనే వచ్చేసింది.
0: అవునండి, ఇది సత్యం పలుకుతుందన్నారు, మీరు కళ్ళ చెప్తుందన్నారు కాబట్టి. దేశమందున వార్తలన్ గడు తీపి మాటల చెప్పుచున్ క్లేశమై నన్ను తప్పులుండని రేడియోలను వీడి. టీ వరకు వచ్చింది. టీవీ సరమ్ముల టీవీ సభాస్థలి కల్లలన్ గని. అంటే చాలా ఫేక్ మీడియా ఉందన్న విషయం కూడా ఇందులో ఒక సెటైర్గా చెప్తూ, టీవీ సభాస్థలి కల్లలన్ గని వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా. ఎవరైతే ఫేక్ మీడియాను ఆధారంగా చేసుకుని ఆకాశవాణి వంటి నిజం చెప్పేటువంటి ఒక రేడియో సంస్థని వినకుండా ఉంటాడో, వేడు నెంచకయుండు నాకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా, వాడు కలలే కదా చెప్తాడు అని అర్థంలో. ఎవరైతే ఆకాశవాణిని వినరో వాడు అబద్ధాలు చెప్తాడు అని అర్థం. దేశమందున వార్తలంగడు తీపి మాటల చెప్పుచున్ లేశమై నన్ను తప్పులుండని రేడియోలను వీడి టీవీ సభాస్థలి కల్లలంగుని వేడు ఎంచకయుండు ఆకాశవాణి నిరంతరమును కల్లలే పలుకున్ గదా.
1: ఆకాశవాణి
2: చాలా బాగా వచ్చింది పూరణ.
1: తర్వాత
0: రామణీయకం
1: దత్తపది.
0: ఆకాశంబున రామణీయకముగానందముగా నాడుచున్ సోకుల్చిందెడి ఆ విరామముల కొంచోటెంతయున్ మానుచున్ కదా మానుచున్ చీకాకుండని సుస్వరామలతతో చీకాకుండని సుస్వర అమలతతో సుస్వరామలతతో చీ

0: లతతో శ్రేష్ఠంబుగానున్న ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును, ఈ ఆకాశోజ్వల వాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై. సుత్రామం అంటే ఇంద్రుడు అనర్థం.
1: బాగుంది.

0: చీకాకుండని సుస్వరామలతతో శ్రేష్టంబుగానున్న ఈ ఆకాశోజ్వలవాణి వెల్గును ప్రసారానీక సుత్రామమై.
1: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత వర్ణనాంశాలు
0: రామ, తర్వాత వర్ణనం. వీణియ చేత బట్టికను విందగు చెన్నగ ఉన్ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలడందలోన్ మృగమదీ తిలకం మునుగల్గు తేనెలెడందలోన్. తర్వాత ఒక చిన్న కామ. మృగమదీ తిలకం మునుగల్గు.
1: ప్రత్యేకంగా బాసర్లో పూజానంతరం వెళ్ళిన భక్తులకు అమ్మవారి ముఖానికి అలదినటువంటి ఆ పసుపును ఇస్తారు. ఆ పసుపును దాన్ని చాలా పవిత్రంగా ఇంటికి తెచ్చుకొని దాన్ని వాడుకుంటారు.
0: వీణియ చేత బట్టి కను విందగు చెన్నగ ఉన్ఘటించి జాంబూనద నాసికాభరణ భూషితయై కరుణార్ద్రనేత్రయై తేనెలెడందలోన్ మృగమతి తిలకం మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహ తటం మున రాణి గొల్చెదన్.
1: అద్భుతం, అద్భుతం, చాలా చక్కగా వచ్చింది.
0: తేనెలెడందలోన్ మృగమదీ తిలకం మునుగల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహ తటం మున రాణి గొల్చెదన్.
1: చాలా అందమైన పద్యం వచ్చింది. ఇది దాచిపెట్టుకొని అమ్మవారిని నుతించేటువంటి పద్యంలాగా వచ్చింది. ఇక చివరి అంశం, ఇప్పుడు ఈ మూడు నాలుగు పదాలు కలిపి చెప్తున్నా గనక ఇప్పుడు నెస్తాక్షరి.
0: తేనెలెడందలో అని తీసి దీనత బాపుచున్, దీనత బాపుచున్, దీనత బాపుచున్ మృగమదీ తిలకం మునుగల్గి గల్గు బాసరావాణిని గౌతమీ విమలవాహ తటం మున రాణి గొల్చెదన్.
1: అద్భుతమైన పద్యం వచ్చింది. తర్వాత నిస్తాక్షరి,
0: నిస్తాక్షరి
1: సుఖీ భవలో
0: 10-11 మిగిలాయి అన్నమాట.
1: సుఖీ
0: భవ రావాలి. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండుగా, కన్నుల్ నిండుగనా సుఖీనముగ సౌకర్యమునౌ నిద్రయున్ కన్నెల్ రక్షణనుంది, కన్నెల్ రక్షణనుందుచున్ శుభముగా.
1: శుభముగాలో భావొచ్చింది.
0: గ్రాలంగ మార్గాళిలో, గ్రాలంగ మార్గాళిలో కన్నెల్ రక్షణనుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. 11 వారావాలి.
1: 11 అక్షరం వారావాలి.
0: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగ సౌకర్యముగన్ నిద్రయున్ కన్నెల్ రక్షణ పొందుచున్ సుఖముగా శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామ రాజ్యపు వరం బెందున్ విరాజిల్లదే.
1: ఇన్నేలన్, ఈ నేలలో
0: రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఇన్నేలన్ రఘురామ రాజ్యసు వరం బెందున్ విరాజిల్లదే. ఈ నేల అప్పుడు రామరాజ్యంగా మారుతుంది కదా, అన్న వస్త్రాలకి లోటు లేకుండా అందరికీ నిద్ర హాయిగా పోవడం అంటే మానసిక ప్రశాంతత కలిగి, అంటే భౌతిక ప్రాశాంత్యము మానసిక ప్రాశాంత్యము రెండు ఉండి దేశంలో స్త్రీలకి రక్షణ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ నేల రామరాజ్యం అవుతుంది కదా.
1: అద్భుతమైన భావం వచ్చింది.
0: అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్రాదుల్ సమృద్ధంబుగా కన్నుల్ నిండగున సుఖీనముగా సౌకర్యముగన్ నిద్రయున్ కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. కన్నెల్ రక్షణ నుందుచున్ శుభముగా గ్రాలంగ మార్గాళిలో. ఇన్నేలన్ రఘురామరాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: అద్భుతం. విశేషంగా ఏర్పాటు చేసినటువంటి అష్టావధానంలో ఒక కీలకమైన ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఇందాక ధారగా అవధానం విన్నాం, ఇప్పుడు ధారణ. ఈ 5 పద్యాలను 2 నిమిషాల లోపల ధారణ చేసి వినిపిస్తారు మీకు, వినండి.
0: వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకం శంఖచక్రే బిభ్రద్ భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లాన శ్రీరమృత విషదై.

నిషిద్ధాక్షరి ఆకాశవాణి యొక్క గొప్పతనాన్ని చెప్పమన్నారు. రసవత్ ఖచలత్ ప్రాగ్వాగ్ దిశలన్ మ్రోయన్ వరప్రతిష్టన్ నిల్చున్ వరప్రతిష్టన్ నిల్చున్.

న్యస్తాక్షరి. మొదటి పాదం నాలుగవ అక్షరం సు, రెండవ పాదం ఎనిమిదవ అక్షరం ఖీ, మూడవ పాదం పదవ అక్షరం భ, నాలుగవ పాదం పదకొండవ అక్షరం వ ఇచ్చి సుఖీ భవ, ప్రపంచానికి సుఖం కలగాలి అన్న భావంతో చెప్పమని చెప్పారు. అన్నాదుల్ సులభంబుగా గలిగి వస్త్ర

0: రక్షణనుందుచున్ శుభముగా గ్రాళంగ మార్గాళిలో ఇన్నేలన్ రఘురామ రాజ్య సువరం బెందున్ విరాజిల్లదే.
1: జయహో స్వర్ణావధారి జయహో. అత్యద్భుతంగా ధారణ సమితమైనటువంటి కోరిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చి ఆకాశవాణి ఘనతను పెంచే విధంగా ఈ అవధానం చేసినందుకు అందరి పక్షాన అభినందనలు తెలుపుకుంటూ,
0: ఈ భాష మనది, ఈ అవధానం మనది, అవధాన విద్య మనది, పద్యం మనది, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం మనది అని చెప్పి ఎంత మోడర్న్గా మనం ఉంటున్నా కూడా దీన్ని విడవకుండా మనం మన భాషని మనం ఆచరిస్తూ దాన్ని మాట్లాడుతూ అందరం కూడా మన భారతీయతని, ఆంధ్రత్వాన్ని కాపాడుకుంటామని అందరికి విన్నవిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు విశ్వం టీవీ, వినోదం, విజ్ఞానం, రాజకీయం, సామాజిక ఆరోగ్య విశేషాంశాలతో ప్రజలకు నిత్యం అవగాహన చైతన్యం కల్పిస్తూ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తున్న ప్రజల టీవీ విశ్వం టీవీ. విశ్వం టీవీ ఉంటే విశ్వమంతా మన వెంటే.
3: మనిషి మనసు ప్రశాంతత కోసం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు చారిత్రాత్మక దేవాలయాల విశిష్టతను, వాటి ప్రాముఖ్యతను సైతం ప్రజలకు తెలియజేస్తోంది మన విశ్వం టీవీ. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అనేక ఉద్యమ ప్రదేశాలను మళ్ళొకసారి గుర్తుచేసి నేటి సమాజానికి, ముఖ్యంగా జెన్జీ యువతకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది విశ్వం టీవీ. ఇలాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా విశ్వం టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిలా నిలుస్తోంది. వీటన్నింటితో పాటు రాజకీయ నాయకుల, గాయకుల, రచయితల, సామాజికవేత్తల, పోలీసు అధికారుల మనోగతాన్ని, సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం వారు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తోంది మన విశ్వం టీవీ. మీడియా అనేది కేవలం వార్త కాదు, సమాజ మార్పుకు ఒక మార్గమని నమ్ముతోంది విశ్వం టీవీ. ప్రజలకు ఉపయోగపడే వార్తలు, యువతకు దిశానిర్దేశం చేసే కథనాలు, రైతుల సమస్యలు, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ పరిణామాలు, ఇలా అన్ని రంగాల్లో ప్రజలకు చేరువగా ఉంటూ ముందుకు సాగుతోంది. మా ఈ ప్రయాణంలో మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తున్న మా విశ్వం టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలుడు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త కార్యక్రమాలు, మరింత లోతైన గ్రౌండ్ రిపోర్ట్స్, మరింత ప్రజాపక్ష, నిష్పక్షపాత జర్నలిజంతో మీ ముందుకు రావడానికి విశ్వం టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చివరిగా, విశ్వం టీవీ విషయమున్న టీవీ, విశ్వసనీయత గల టీవీ. వినోద, విజ్ఞాన, రాజకీయ, సామాజిక, ఆరోగ్య విశేషాంశాలతో అవగాహన కల్పిస్తున్న టీవీ, ప్రజలను అలరిస్తున్న టీవీ. విశ్వం టీవీ చూస్తుంటే

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆహుతుల సమక్షంలో జూన్ 7వ తేదీన స్థానిక తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన గగన విజయం విశేష అష్టావధానం మీరింతవరకు విన్నారు. ఈ విశేష అష్టావధానంలో పాల్గొన్నవారు ప్రధాన అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిత్, సమన్వయకర్త శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ, నిషిద్ధాక్షరి డాక్టర్ జిఎం రామశర్మ శతావధాని, సమస్య శ్రీ కంది శంకరయ్య అవధాని, దత్తపది శ్రీ అవసుల భానుప్రకాష అవధాని, వర్ణన డాక్టర్ మండపాక మహేశ్వరి అవధానిని, న్యస్త్యాక్షరి శ్రీమతి ఆరవిల్లి శ్రీదేవి అవధానిని, చందోభాషణం శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధాని, ఆశువు శ్రీ చిట్టితోట విజయకుమార్ అవధాని, అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ అవధాని. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 11 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవన్ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లోరి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కాచిగూడలోని బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాన్ని మోడల్ హాస్టల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తొలి విడత సీట్లను శనివారం అర్ధరాత్రి కేటాయించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 92% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను 7 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఆన్లైన్లో ఔషధాలు విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7% తగ్గిపోయిందని, జాతీయ సగటు 1.9% కంటే తెలంగాణలో తక్కువ నమోదైనట్టు ఈ సర్వే వివరాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 6 టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 20

0: నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ గారి సారంగి విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 12:50. మీడియం వేవ్ 738 kHz, 6.5 meters డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 kHz పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటల్లోకి వెళ్ళిపోతే, భారతదేశ ప్రజల జీవితాలలో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న ఒక గొప్ప వేదిక. భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనుషుల మనసుల్ని ఒకే స్వరంతో కలిపిన ఒక మహత్తర వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. కాలం ఎంత వేగంగా మారిపోతుందో మనందరికీ తెలుసు. ఈరోజు సమాచారం అంతా మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో లభిస్తుంది, కానీ ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. వార్తలు తెలుసుకోవాలన్నా, సంగీతం వినాలన్నా, దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలన్నా రేడియోపైనే ఆధారపడేవారు. ఈ రేడియో ప్రపంచంలోని భారతదేశ ప్రజలందరితో అత్యంత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న మాధ్యమం ఆకాశవాణి. ఈ ఆకాశవాణి అంటే కేవలం ఒక ప్రసార కేంద్రం మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల జీవితాలలో ఒక భాగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, రైతుల నుంచి విద్యార్థుల వరకు, సంగీత ప్రేమికుల నుంచి సాహిత్యాభిమానుల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో చేరువైంది. గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాలు కూడా పూర్తిగా లేని రోజుల్లో ఆకాశవాణి ప్రజలకు సమాచార వారధిగా నిలిచింది. రైతులకు వ్యవసాయ సలహాలు, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు, మహిళలకి అవగాహన కార్యక్రమాలు, యువతకు ప్రేరేపణిచ్చే ప్రసారాలు అందించింది. ముఖ్యంగా దేశంలోని అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, ముఖ్య జాతీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రజలకు విశ్వసనీయ సమాచారం అందించడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. మన ఈరోజు వినే ఎన్నో గొప్ప గాయకులు, రచయితలు, కళాకారులు తమ ప్రయాణంలో ఏదో ఒక దశలో ఆకాశవాణితో అనుబంధం కలిగి ఉన్నవారే. భారతీయ సంగీతం, సాహిత్యం, సంస్కృతిని తరతరాలకు అందించడంలో కూడా ఆకాశవాణి చేసిన సేవలు అపారమైనవి. టెలివిజన్ వచ్చింది, ఇంటర్నెట్ కూడా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అయినా రేడియోలో వినిపించే ఈ ఆప్యాయ స్వరం ఇంకా తన ప్రత్యేకతను కోల్పోలేదు. నేటికి కోట్లాది మంది శ్రోతలు ఆకాశవాణి కార్యక్రమాలని ఆసక్తిగా వింటున్నారు. సాంకేతికత మారినా మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచే శక్తి మాత్రం ఆకాశవాణిలో అలానే ఉంది. ఈ రోజుతో 90 సంవత్సరాల ఈ అద్భుత ప్రయాణం ఒక సంస్థ విజయగాథ మాత్రమే కాదు, భారతదేశ ప్రజలలో కలిసి నడిచిన ఒక చరిత్ర. సమాచారాన్ని అందిస్తూ, సంస్కృతిని కాపాడుతూ, సమాజానికి సేవ చేస్తూ సాగిన ఈ ప్రయాణం ఎంతో గొప్పది. ఒకప్పుడు రేడియో ద్వారా సమాచారం పొందిన మనం నేడు స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని మన అరిచేతిలో పెట్టుకున్నాం. ఈ మార్పులు అత్యంత ప్రభావం చూపిన అంశాల్లో ఒకటి సోషల్ మీడియా. సోషల్ మీడియా అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ ఇలాంటి వేదికలు. కానీ ఇవి కేవలం యాప్లు మాత్రమే. ఇవి మనుషులను కలిపే, ఆలోచనలను పంచుకునే, సమాచారాన్ని వేగంగా చేరవేసే వేదికలు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన స్నేహితులు, బంధువులతో మాట్లాడాలంటే ఫోన్ కాల్స్ మాత్రమే ఉండేవి. కానీ కొన్నిసార్లు ఉత్తరాలు కూడా రాసేవాళ్ళు. ఒక ఫోటోని 10 మందికి చూపించాలంటే అందరినీ కలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఫోటోని కానీ, ఒక మెసేజ్ని కానీ కొన్ని సెకండ్లలోనే ప్రపంచంలోని 100,000 మందికి పంపించగలుగుతున్నాం. నిజానికి సోషల్ మీడియా మన జీవితంలో చాలా నెమ్మదిగా ప్రవేశించింది. మొదట్లో అది కేవలం వినోదం కోసం మాత్రమే ఉపయోగించే వేదిక కనిపించింది. కానీ ఇప్పుడు అదే సమాచారానికి, విద్యకి, వ్యాపారానికి, ఉద్యోగాలకి, స్నేహాలకి, ఇంకా ఎన్నో సందర్భాల్లో జీవన శైలికి కూడా భాగమైపోయింది. ఈ రోజుల్లో ఉదయం లేవగానే చాలామంది మొదటి చేసే పని మొబైల్ ఫోన్ చూడటం, రాత్రి నిద్రపోయే ముందు కూడా, చివరిగా సోషల్

మీడియాని చెక్ చేయడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఒకరోజు ఫోన్ ఇంట్లో మర్చిపోయి బయటకు వెళ్తే ఏదో ముఖ్యమైనది కనిపించినట్టుగా అనిపించే స్థితికి మనందరం చేరుకున్నాం. మీరు ఆలోచించండి, బస్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, కాలేజీలో బ్రేక్ దొరికినప్పుడు, లేకపోతే ఆఫీస్లో టీ బ్రేక్లో కానీ, ప్రయాణం చేసేటప్పుడు కానీ, చిన్న ఖాళీ సమయం దొరికినా కూడా మన చేయి మన ఫోన్ని వెతుక్కుంటుంది. ఇది సోషల్ మీడియా మన రోజువారీ జీవితంలో ఎంత భాగమైందో చూపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా వయసుతో సంబంధం లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుంది. విద్యార్థులు చదువుకు సంబంధించిన సమాచారాన్ని వెతుకుతున్నారు, ఉద్యోగులు తమ రంగానికి సంబంధించిన తాజా విషయాలను తెలుసుకుంటున్నారు, వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నారు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు తమ అవసరాలకు అనుగుణంగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియా మనకి ఎంత దగ్గరైందో అంతగా మన సమయాన్ని కూడా ఆక్రమించింది. ఒక వీడియో చూడడానికి తెరిచిన యాప్ మరో వీడియోని చూపిస్తుంది, దాని తర్వాత ఇంకోటి. అలా చూస్తూ చూస్తూ సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. కానీ ఒక విషయం మాత్రం నిజం, సోషల్ మీడియా లేకుండా నేటి ప్రపంచాన్ని ఊహించడం కష్టం.

0: సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషన్ కోసం వాడే సాధనం మాత్రమే కాదు, సమాచారానికి, అవకాశాలకు, వినోదానికి, అభ్యాసానికి కూడా పెద్ద వేదికగా మారిపోయింది. అయితే సోషల్ మీడియా మన జీవితాల్లో ఇంతటి స్థానాన్ని సంపాదించడానికి కారణం ఏంటి? అది మనకు అందిస్తున్న ప్రయోజనాలే. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, సామాజిక అవగాహన, ప్రతిభా ప్రదర్శన, ఇలా ఎన్నో రంగాల్లో సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఏదైనా విషయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనేదే దాని విలువను నిర్ణయిస్తుంది. ఒక పుస్తకం కొందరికి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చిపెడుతుంది, అదే పుస్తకం ఇంకొకరి అల్మరాలో సంవత్సరాల పాటు తెరవకుండా ఉండిపోవచ్చు. సోషల్ మీడియా కూడా అంతే. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది అవకాశాల ప్రపంచంగా మారుతుంది. మొదటిగా విద్య గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే లైబ్రరీలకు వెళ్ళాలి, పుస్తకాలు వెతకాలి, లేదా ఏదైనా ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనకి ఆసక్తి ఉన్న ఏ అంశం గురించి అయినా సరే కొన్ని క్షణాల్లో అందుబాటులోకి వస్తుంది. ఉదాహరణకి ఎవరన్నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్నా, ఫోటోగ్రఫీ నేర్చుకోవాలన్నా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలనుకున్నా సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉచిత లైక్ ఛాన్సెస్ లభిస్తున్నాయి. చాలామంది ఎక్స్పర్టీస్ పంచుకునే సలహాలు, వీడియోలు, డిస్కషన్స్ ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. అలానే కెరీర్ పరంగా కూడా సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగ అవకాశాలకు కానీ, ఇంటర్వ్యూ సజెషన్స్ కోసం కానీ, ఏదైనా ఒక స్కిల్ని పెంచుకోవడానికి కానీ, వివిధ రంగాల్లో జరుగుతున్న మార్పుల గురించి, ఇలా సమాచారాన్ని యువత సులభంగా పొందగలుగుతుంది. చాలామంది తమకు తెలియని అవకాశాలను కూడా సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రతిభకు వేడుక. ఒకప్పుడు ఒక ప్రతిభని పెద్ద సంఖ్యలో ప్రజలకు చూపించాలంటే చాలా అవకాశాలు అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, పాటలు పాడేవాళ్ళు కానీ, డ్యాన్స్ చేసేవాళ్ళు, పెయింటింగ్ చేసేవాళ్ళు, వంటలు, కథలు చెప్పేవాళ్ళు, ఇలా ఎవరైనా తమ ప్రతిభను ప్రపంచానికి చూపించగలుగుతున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది యువత సోషల్ మీడియా ద్వారానే గుర్తింపు పొందుతున్నారు. కొందరు తమ అభిరుచిని కెరియర్గా మార్చుకుంటున్నారు, ఇంకొందరు చిన్న చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాలను చూస్తే సోషల్ మీడియా కేవలం వినోదం కోసం మాత్రమే కాదని అర్థమవుతుంది. చిన్న వ్యాపారాల విషయానికి వస్తే సోషల్ మీడియా నిజంగా ఒక వరం అని చెప్పాలి. ఒక చిన్న షాప్, ఇంటి వద్ద చేసే ఏదన్నా హ్యాండ్క్రాఫ్ట్స్ కానీ, చిన్న చిన్న ప్రోడక్ట్స్, ఆహార పదార్థాలు, ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలకు చేరుతున్నాయి. పెద్ద పెద్ద ప్రకటనలు అవసరం లేకుండానే చిన్న ఖర్చుతో తమ ఉత్పత్తుల్ని పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. సామాజిక అవగాహన కార్యక్రమాల్లో కూడా సోషల్ మీడియా చాలా గొప్పది. పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, ఆరోగ్య అవగాహన, విద్యా ప్రాముఖ్యత, ఇలాంటి ఎన్నో అంశాలపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఒక మంచి సందేశం కేవలం కొన్ని గంటల్లోనే వేలాది మందికి చేరగలుగుతుంది. సహాయం అవసరమైన వారికి సమాచారం చేరవేయడం, అవసరమైన వనరులను సమకూర్చడం, ప్రజలను అప్రమత్తం చేయడం, ఇలాంటి పనుల్లో వేగంగా స్పందిస్తుంది. ఈ అన్ని ఉదాహరణలకు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటని? సోషల్ మీడియా సరిగ్గా ఉపయోగిస్తే ఇది జ్ఞానానికి, అవకాశాలకి, అభివృద్ధికి ఒక అద్భుతమైన సాధనం.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: నిజం చెప్పాలంటే సోషల్ మీడియా మనకి ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కానీ నాణానికి రెండు వైపులు ఉన్నట్టే సోషల్ మీడియాకు కూడా మరోవైపు ఉంది. ఇప్పుడు ఆవేశాల గురించి మాట్లాడుకుందాం. మనకి చాలామందికి ఒక చిన్న అనుభవం ఉంటుంది, 5 నిమిషాలు మాత్రమే ఫోన్ చూస్తాను అని అనుకుంటాం. కానీ కాసేపటి గడియారం చూస్తే 1/2 గంట దాటిపోయి ఉంటుంది, ఇంకొంచెం తర్వాత చూస్తే 1 గంట కూడా పూర్తయిపోయి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే సోషల్ మీడియా మన దృష్టిని

0: ఎక్కువసేపు తన దగ్గర ఉంచుకునే విధంగా రూపొందించబడింది. ఈ కారణంగా చాలామంది తమ సమయాన్ని తెలియకుండానే వృధా చేసుకుంటున్నారు. చదువుకోవాల్సిన సమయంలో, పనులు పూర్తి చేయాల్సిన సమయంలో, లేదా కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో కూడా ఫోన్ తన దృష్టిని మార్చేస్తుంది. కొన్నిసార్లు మనం సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నావా, లేదా అది మన సమయాన్ని ఉపయోగించుకుంటుందా అనే సందేహం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన సమస్యల పోలిక ఏమిటంటే సంస్కృతి. సోషల్ మీడియా మనకి సాధారణంగా కనిపించే ఒక వ్యక్తి జీవితంలోని ఉత్తమ క్షణాలు, అంటే కొత్త కారు కొనటం, విదేశీ పర్యటనలు, విజయాలు, వేడుకలు, ఆనందకరమైన సందర్భాలు మాత్రమే ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఆ విజయాల వెలకున్న కష్టాలు, వైఫల్యాలు, నిరాశలు, పోరాటాలు మాత్రం కనిపించవు. అయినా మనం వాటిని చూసి మన జీవితాన్ని వాటితో పోల్చుకోవడం ప్రారంభిస్తాం. అతను ఎంత ముందుకెళ్ళాడు, ఆమె ఎంత విజయవంతంగా ఉంది, నా జీవితంలో మాత్రం అలాంటివి లేవి అనే కొన్ని ఆలోచనలు కొందరిలో నిరాశను కూడా పెంచుతాయి. క్రమంగా అవి ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే తప్పుడు సమాచారం. ఈ రోజుల్లో ఏదైనా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వేగంగా వ్యాపిస్తుంది. కానీ ఈ వార్త నిజమైందా కాదా అనే విషయాన్ని చాలామంది పరిశీలించరు. ఫలితంగా పుకార్లు, అపోహలు, తప్పుడు సమాచారం కూడా చాలా తొందరగా వ్యాపిస్తున్నాయి. అందుకే ఏ సమాచారాన్ని అయినా వెంటనే నమ్మకుండా దాని మూలాన్ని పరిశీలించడం చాలా అవసరం. గోప్యత కూడా ఇంకో ముఖ్యమైన అంశం, అంటే ప్రైవసీ. మన సోషల్ మీడియాలో పంచుకునే ప్రతి సమాచారం శాశ్వతంగా అక్కడ ఉండే అవకాశం ఉంది. మన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, లొకేషన్, ఇలాంటి అలవాట్లు తెలియకుండానే ఎక్కువగా పనిచేసుకోవడం కొన్ని కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. అందుకే డిజిటల్ ప్రపంచంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ఇంకొక విషయం గురించి మాట్లాడాలి అంటే, మనం ఎంతసేపు ఆన్లైన్లో గడుపుతున్నామో అంత తక్కువ ఆఫ్లైన్ ప్రపంచానికి దూరం అవుతున్నాం. కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడే సమయం తగ్గిపోతుంది, స్నేహితులని ప్రత్యక్షంగా కలిసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒకే గదిలో కూర్చున్న 4 వ్యక్తులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడకుండా తమ ఫోన్లో మునిగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాంకేతికత మనుషుల్ని కలపడానికి వచ్చింది, కానీ అదే సాంకేతికత కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారితో కూడా మన దూరాన్ని పెంచుతోంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అయితే దీని అర్థం సోషల్ మీడియా పూర్తిగా చెడ్డదని కాదు. సమస్య సోషల్ మీడియాలో లేదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు అనే దానిలో ఉంది. ఒక సాధనం మనకెంత బాగా ఉపయోగపడుతుందో అంతే నష్టం కలిగించగలదు. అందుకే దాని ఉపయోగం విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. సోషల్ మీడియా మనకి హెల్ప్ చేస్తుందా, లేదా అదే మనకి యజమానిలా మారుతుందా? ఈ ఒక ప్రశ్నకి సమాధానం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా స్వతహాగా మంచిది కాదు, అలానే చెడ్డది కాదు. అది ఒక సాధనం మాత్రమే. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దానిపైనే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఒక కత్తి వంట చేసే కూరగాయలని కోయగలదు, తప్పుగా ఉపయోగిస్తే ప్రమాదం కూడా జరగవచ్చు. అలానే సోషల్ మీడియా కూడా.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఒకసారి మన రోజువారీ జీవితాన్ని పరిశీలిద్దాం. మనం సోషల్ మీడియాని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తున్నావా, లేదా ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్నే చూస్తున్నావా? ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఎన్ని లైక్స్ వచ్చాయని పదే పదే చూస్తున్నావా? ఇలాంటి అన్ని విషయాల్ని మనం పరిశీలించుకొని దాన్ని బట్టి మనం మన ఫోన్ని ఎంతవరకు వాడాలి అనేది చూసుకోవాలి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా చివరికి నిర్ణయం తీసుకునేది మనమే. మన సమయం విలువైనది, మన దృష్టి విలువైనది. అందుకని మనకు అవసరమైనప్పుడు మాత్రమే సోషల్ మీడియాని ఉపయోగిద్దాం. ఇవి ఈరోజటి కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలు.

0: సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది.

0: 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు మాండలికాల్లో వార్తలను విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాథ్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాథ్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు.

0: రోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పోషిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేస్తున్నాయన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తాను 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీఏ హయాంలో మాదిరిగా ఇప్పుడు కుంభకోణాలుగాని అవినీతిగాని లేదన్నారు. గత ఏడాది 8%, ఈ ఏడాది 4% బొగ్గు దిగుమతులు తగ్గించడంలో విజయవంతమయ్యామన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ విధానం ద్వారా సాంకేతికతను వినియోగించుకుంటున్నామని చెప్పారు. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా అర్జెంటీనాలో 5 మినరల్ బ్లాక్స్ను ప్రారంభించామని, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రైవేటు రంగం ద్వారా రానున్నాయని వివరించారు. వీటి వల్ల 100,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు 3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. క్యూర్ పరిధిలోని పౌరులు తమ ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీరు, మురుగునీటి సదుపాయాల బిల్లులతో పాటు ట్రాఫిక్, ఇతర చలాన్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను క్యూర్ వన్ యాప్లో చెల్లించవచ్చు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ పర్యటనలో 60 కోట్ల పైచీలకు విలువైన 7 విద్యుత్ సబ్స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయనుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తెలిపారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, శాసనసభ, శాసనమండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే రైతు గోసా, బీజేపీ భరోసా చేపట్టి రైతుల సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగామని, అదేవిధంగా విద్యార్థుల సమస్యలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజంని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్ కోరారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించింది. అదే సూర్యగర్ పోర్టల్ లో మా ఇంటి పైన సోలార్ పలకల బిగింపు కంప్లీటెడ్ అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బైడైరెక్షనల్ మీటర్, అంటే నెట్ మీటర్ అంటాం, 2 డైరెక్షన్లలో మీటర్ పనిచేస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు.

0: దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనం, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రహదారులు, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 లైన్ల ఫ్లైఓవర్, 100 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్యూర్ వన్ యాప్ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2024-25 పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదికలో జనగామ జిల్లా విశేష ప్రతిభ కనపరిచింది. అభ్యాసన సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాల విభాగంలో 209 స్కోర్తో రాష్ట్రంలో తొలిస్థానాన్ని, పాఠశాల విద్యా పనితీరు విభాగంలో 357 మార్కులతో 2వ స్థానాన్ని జిల్లా దక్కించుకుంది. జనగామ జిల్లాలో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నర్మేట, వెల్దండ, అమ్మాపురం, మల్కాపేట గ్రామాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్పై విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. అందర్నీ ఆకర్షించేలా పార్క్పై రీల్స్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 41 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గత నవంబర్లో జిల్లాలోని 953 మంది 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాశారని, వారిలో 41 మంది స్కాలర్షిప్ పొందేందుకు అర్హత సాధించారన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. లోక్ అదాలత్ గోడపత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్న వివాదాలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. వర్ష సూచన నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే తూకం వేసిన వడ్లను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలన్నారు. చివరి రైతు ధాన్యం కొనుగోలు చేరే వరకు కూడా అధికారులు అలసత్వం వద్దని అన్నారు. నల్గొండలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించడంతో పాటు పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్ల రాకపోకలపై నేటి నుంచి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలకు చెందిన 10వ తరగతి పూర్తయిన విద్యార్థులను ఐఐహెచ్టీ కోర్సులో చేర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరి విద్యను అభ్యసించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కేంద్ర బొగ్గు గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల ద్వారా కీలక రంగాల్లో బొగ్గు, క్రిటికల్ మినరల్స్ ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ అభివృద్దిలో భాగస్వామ్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రకాల పౌరసేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈ రోజు నుంచి రేపటి వరకు పంపిణీ చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: వనితలోకం కార్యక్రమంలో సువర్ణ గన్నేరు శ్రీమతి మాలాకుమారి గారి కథానికి విందాం. ఈ కథానికి వినే ముందు కొన్ని వాణిజ్య సందేశాలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఇప్పుడు వినండి సువర్ణగన్నేరు శ్రీమతి మాలాకుమార్ గారి కథానిక.
4: ఆకాశం ఎందుకో విలపిస్తున్నట్టుగా వాన జోరుగా కురుస్తోంది. చిమ్మ చీకటిగా ఉంది. ప్యాసింజర్ రైలు చిన్నగా వచ్చి లింగంపల్లి స్టేషన్లో ఆగింది. స్టేషన్లో దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. కంపార్ట్మెంట్లో నుంచి దిగుతున్న సువర్ణ తడిమెట్టు మీద కొద్దిగా జారింది. వెంటనే ఎవరో పడకుండా పట్టుకున్నారు. ఎవరా అని చూసింది. తనను రోజూ ఆఫీస్కి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ రహీం భార్య సుబేద. పక్కనే గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నాడు రహీం. జుబేదాను పట్టుకుని సువర్ణ దిగగానే వెనకనే కౌశిక్ దిగాడు. అక్కడ 1 నిమిషమే ఆగే ప్యాసింజర్ కదిలిపోయింది. ఇంత వానలో ఎందుకొచ్చారు చిన్నగా అంది. రహీం మాట్లాడకుండా గొడుగు తెరిచి పట్టుకున్నాడు. నలుగురు నిశ్శబ్దంగా బయటకు నడిచారు. జోరుగా ఆగకుండా వాన కురుస్తూనే ఉంది. అమ్మా, మా ఇంటికి రండి, చాయ్ తాగి వాన తగ్గాక వెళ్దురుగాని అంది జుబేద. లేదు జుబేద, మా ఇంటికే వెళ్తాము జవాబిచ్చాడు కౌశిక్. అది కాదు బాబు, చెప్పబోయిన జుబేదాను ఆపి ఆటో తీసుకొచ్చాడు రహీం. సువర్ణ దగ్గర కీ తీసుకుని తాళం తీసి లైటు వేశాడు. ఆటోలో నుంచి బ్రెడ్, పాల ప్యాకెట్, కొన్ని పళ్ళు తెచ్చి లోపల పెట్టి వెళ్లిపోయాడు రహీం. సువర్ణ, కౌశిక్ నిశ్శబ్దంగా ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లారు. లైట్ కూడా వేసుకోకుండా కళ్లకు అడ్డంగా చేతిని పెట్టుకుని పడుకుంది సువర్ణ. మమ్మీ, కౌశిక్ పిలుపు విని కళ్ళు తెరిచింది. చేతిలో పాల గ్లాస్తో ఉన్నాడు. లేచి కూర్చుంటూ, నాకు వద్దురా, నువ్వు తాగావా కూర్చుంటూ అడిగింది. పాల గ్లాస్ పక్కన పెట్టి కింద కూర్చొని సువర్ణ వడిలో తలిపెట్టి సారీ మామ్ అంటూ ఏడ్చేశాడు. కౌశిక్ తల నిమురుతూ అభావంగా ఉండిపోయింది సువర్ణ. నన్ను క్షమించమ్మా, అమ్మ చీర కుచ్చిళ్లలో తలదాచుకుంటూ ఏడ్చేశాడు. కొద్దిసేపు తర్వాత జరిగిన దానికి ఏమీ చేయలేము, తర్వాత ఏం చెయ్యాలో, రేపు లాయర్

గారిని సంప్రదిద్దాము. ఇక పడుకో కన్నా అంది సువర్ణ. కళ్ళు తెరిచి అరచేతిని చూసుకుని రెండు అరచేతులు రుద్దుకొని కళ్లమీద పెట్టుకుంది సువర్ణ. కొద్దిసేపు అరచేతుల వేడిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. తర్వాత ఫ్రెష్ అప్ అయి కాఫీ గ్లాస్ తీసుకుని బాల్కనీలోకొచ్చింది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఉదయభానుడు ముద్దుల భార్యలను వదిలి రాలేక రాలేక వస్తున్నట్టున్నాడు. తూర్పు నుంచి సన్నని కిరణాలు ఆకాశంలో నారింజ పసుపు రంగులలో సన్నని గీతలలాగా పడుతున్నాయి. చెట్లమీది పిట్టలు రెక్కలు టపటపలాడిస్తున్నాయి. చిరుగాలికి ఆకులు గలగలలాడుతూ సవ్వడి చేస్తున్నాయి. పెరటి తోటలోని పూబాలలు సన్నని పరిమళాలతో సువర్ణకు శుభోదయం పలికాయి. ఆ పరిమళాలను ఫ్రెష్ కాఫీ చిరుచేతు రుచిని ఆస్వాదిస్తూ చుట్టూ చూసింది. ఎదురుగా సువర్ణగన్నేరు పూల చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పూసి పచ్చటి పసుపు వర్ణంతో బాలార్కుని కిరణాలతో పోటీ పడుతున్నాయి. ఆ చెట్టును చూస్తే ఎప్పుడూ తన జీవితంలాగే అనిపిస్తుంది సువర్ణకు. కొద్ది రోజులు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా చెట్టు ఆకులతో పోటీ పడుతూ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. అంతలోనే చూస్తుండగానే పూలు ఆకులు రాలిపోయి కొమ్మలతో మోడులాగా నిలబడుతుంది. తను పుట్టగానే పసిమిరంగులో ఉందిట. అమ్మ తనకు ఇష్టమైన సువర్ణగన్నేరు పువ్వులా ఉన్నానని మురిపెంగా సువర్ణ అని పేరు పెట్టుకుందిట. కాని తన ముద్దు మురిపాలు చూడకుండానే బాలింత జబ్బుతో కన్నుమూసిందిట. ఈ సువర్ణ గన్నేరులాగే తన జీవితం కూడా కొన్ని రోజులు పుచ్చిన గన్నేరులా, కొన్ని రోజులు మోడులా. అన్నిటికన్నా మరీ ఆ చీకటి రాత్రిని తలుచుకుంటే శరీరం ఒక్కసారిగా జల్దరించింది. కేశవరావు నరసింహరావు లక్ష్మమ్మల ఏకైక కుమారుడు. కేశవరావు డిగ్రీ చేశాక తండ్రి కోరిక మీద ఊళ్ళో ఉన్న పొలాలు చూసుకుంటూ ఉండిపోయాడు. నరసింహరావు చెల్లెలి కూతురు సత్యవతి నుంచి వివాహం జరిపించారు. సత్యవతి చాలా నెమ్మదస్తురాలు. అత్తమామలు భర్తకు అనుగుణంగా ఉండేది. భార్య అంటే చాలా ప్రేమ కేశవ్. పాప పుట్టిన నెల లోపలే సత్యవతి బాలింత జబ్బుతో మరణించింది. సత్యవతి మరణం తట్టుకోలేకపోయాడు కేశవరావు. సువర్ణను అత్తగారి దగ్గరే ఉంచి వెళ్లిపోయాడు. 3-4 సంవత్సరాలు యాంత్రికంగా బతికాడు. తల్లి తండ్రి సువర్ణను తీసుకురమ్మని మళ్లీ పెళ్లి చేసుకోమని పోరు పెట్టారు. చివరకు వారి కోరికను కాదనలేక వారు చూసిన భాగ్యంను వివాహం చేసుకున్నాడు. భాగ్యం చామన ఛాయలో ఒక మోస్తరుగా ఉంటుంది. చదువు మీద కన్నా పెత్తనాల మీదనే ధ్యాస ఎక్కువ. దానితో 10వ తరగతి కూడా పాసవ్వలేదు. 2వ పెళ్లివాడు కూతురు ఉన్నవాడైనా పచ్చని పసిమితో అందగాడు ఆస్తిపరుడు అయినందున కేశవును వివాహాన్ని ఆడేందుకు ఒప్పుకుంది. వాళ్ల పెళ్లికి వచ్చిన అత్తగారు సువర్ణను కేశవ్ దగ్గరే వదిలి వెళ్లిపోయింది. భాగ్యకు సువర్ణ రాక రుచించలేదు. సవతి కూతురు, పైగా 5 ఏళ్ల వయసులోనే అపరంజి బొమ్మలా మెరిసిపోతున్న సువర్ణ మీద అసూయ కూడా పెంచుకుంది. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేది. నరసింహరావు లక్ష్మమ్మ గమనించినా ఏమనలేక ఊరుకుండేవారు. లక్ష్మమ్మనే మనవరాల్ని చూసుకుంటుండేది. భాగ్యకు పెళ్లైన 7వ ఏడాదిలోనే కేశవ పోలికలు పుణికిపుచ్చుకున్న పండంత బాబు పుట్టాడు. వాడికి వసంత్ అని పేరు పెట్టారు. వాడంటే సువర్ణకు చాలా ముద్దు. పొలం నుంచి వస్తూనే కేశవ వాణ్ణి ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవాడు. సువర్ణకు కూడా అలా నాన్నవడిలో తమ్ముడితో పాటు కూర్చోవాలనిపించేది. ఒకసారి అలాగే వెళ్లి తండ్రి దగ్గర నిలబడి ఎత్తుకోమన్నట్లు చేతులు దాచింది. భాగ్య గబగబా వచ్చి సువర్ణను పక్కకి లాగేసింది. సువర్ణ ఏడుస్తుంటే నరసింహం తీసుకెళ్లి వరండాలో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. 7వ బంగారు తల్లి, నీకు ఒక మంచి కథ చెప్పనా అన్నాడు. తాతయ్య కథ అనగానే కళ్ళు తుడుచుకొని చెప్పు తాతయ్య అంది. ఉత్తానపాదుడనే రాజుకు సునీతి సురుచి అనే 2 భార్యలు. ధ్రువుడు సునీతికి ఉత్తముడు సురుచికి 2 కొడుకులు పుట్టారు. ఉత్తానపాదుడి సునీతి కంటే సురుచి అంటేనే ప్రేమ ఎక్కువ. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కపోతుండగా సురుచి చూసి, నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని హేళన చేస్తుంది. నీకు అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెప్పి ధ్రువుడిని తండ్రి ఒడి నుంచి లాగేస్తుంది.
అప్పుడు

దేవుడికి పట్టుదల కలిగి ఎలాగైనా శ్రీహరిని ప్రార్థించి ప్రసన్నుడిని చేసుకోవాలని అడవికి వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమై అంతరిక్షంలో సప్తఋషులు, తారాగణాలు, సూర్యసంజులు నిరంతరం ప్రదక్షిణ చేసే ధ్రువక్షితి అనే స్థానం కల్పిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్య పరిపాలన చేయమంటాడు. ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధానికి చేరుకుంటాడు. ఉత్తానపాదుడు కూడా జరిగిన దానికి బాధపడి ధ్రువుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ తరువాత ధ్రువుడు అంతరిక్షంలో ధ్రువతారగా నిలిచిపోతాడు. అలాగే నువ్వు కూడా పట్టుదలతో పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఆఫీసరు కావాలి, అప్పుడు మీ పిన్నే నిన్ను దగ్గరికి తీస్తుంది అని ఊరడిస్తాడు. ఆ చిన్ని బుర్రకు ఏమి అర్థమైందో కాని కథ వింటూ తాతవడిలో నిశ్శబ్దంగా పడుకుండిపోయింది. సువర్ణ తల నిమురుతూ ఆలోచనలో పడతాడు నరసింహ. భాగ్య ఖర్చులకు ఆస్తి నిలుస్తుందా? తమ్ముడి చదువు అంటుంది, చెల్లెలి పెళ్లికి ఏవేవో కొనాలంటుంది, తనకు నెల నెలా చీరలు, బంగారం అంటూ దుబారా ఖర్చులు చేస్తుంది. ఆ ఖర్చులకు ఆస్తి ఎంతకాలం నిలుస్తుందండి? కేశవ్ ఏదో పొలం వెళ్లి వస్తున్నాడే కాని ఏది అంతగా పట్టించుకోవటం లేదు, బుజ్జమ్మను కూడా పట్టించుకోవటం లేదు. కొంతలో కొంత నయం, దానికి తవతి తల్లి కష్టాలు పెట్టదు. మనం ఉన్నంతకాలం బుజ్జమ్మను చూసుకుంటాము, మనము పెద్దవాళ్లమైతున్నాము, ఏ రోజు ఎట్లా ఉంటుందో. బుజ్జి తల్లి భవిష్యత్ తలుచుకుంటుంటే భయంగా ఉంది, విచారంగా అంది లక్ష్మమ్మ. అవును, బుజ్జమ్మ చదువుకు పెళ్లికి ఏదైనా ఏర్పాటు చేయాలి, సాలోచనగా అన్నాడు నరసింహం. మరునాడే సువర్ణ పేరు మీద బ్యాంకులో కొంత డబ్బు వేశాడు, పొలం వ్రాశాడు, సత్యవతి నగలు బ్యాంక్ లాకర్లో పెట్టాడు. తాతయ్య బామ్మల సంరక్షణలో సువర్ణ ఇంజనీరింగ్లో చేరింది. సువర్ణ ఫస్ట్ ఇయర్లో ఉండగా తాతయ్య, ఫైనల్ ఇయర్లో ఉండగా బామ్మ పరమపతించారు. వారి మరణాన్ని తట్టుకోలేకపోయింది. కాని చిన్నప్పుడు తాతయ్య చెప్పిన ధ్రువుడి కథను గుర్తు చేసుకుంటూ పెద్ద ఆఫీసర్ కావాలన్న తాతయ్య కోరిక తీర్చే దిశగా అడుగులు వేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి కాంపిటీటివ్ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది. దురదృష్టం, సువర్ణ ఉద్యోగంలో చేరిన నెలకే కేశవ్ గుండెపోటుతో మరణించాడు. లక్ష్మమ్మ అనుమానించినట్టుగానే భాగ్యం ద్వారా ఖర్చులకు కొద్దిపాటి ఫలం, డబ్బు తప్ప ఎక్కువగా ఏమీ మిగల్లేదు. ఇల్లు కూడా తాకట్టులో ఉంది. వసంత్ ఇంజనీరింగ్లో చేరాడు. అప్పటి వరకు అన్ని సహాయాలు పొందిన భాగ్యం పుట్టింటివారు మొహం చాటేశారు. ఒక్కసారిగా మారిన పరిణామాలకు భాగ్యం బెంబేలు పడిపోయింది. సువర్ణ ఒక పక్కగా మూర్చుకొని కూర్చున్న పిన్నిని జాలిగా చూసి, నీకు నేనున్నాను పిన్ని, నిన్ను తమ్ముడిని చూసుకుంటాను అని అనునయంగా చెప్పింది. వసంత్ చదువు అయ్యి ఉద్యోగంలో చేరాక తనను ఇష్టపడ్డ తన కొలీగ్ సమీరతో వివాహం జరిపించింది. సువర్ణ కూడా తన కొలీగ్ చక్రధరుని వివాహం చేసుకుంది. సువర్ణకు కౌశిక్, వసంత్కు పాప పుట్టారు. పచ్చని పసిమి రంగులో బంగారు బొమ్మలాగా ఉందని స్వర్ణ అని సువర్ణనే పేరు పెట్టింది. వసంత్కు, సమీర్కు సువర్ణ అంటే చాలా అభిమానం, గౌరవం. భర్త మరణం తర్వాత భాగ్య కూడా చాలా మారింది. స్వర్ణను తన కోడలిగా చేసుకోవాలని సువర్ణ కోరిక. ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు అన్నీ అయిపోయి సెటిల్ అయ్యాము అని సంతోషంగా ఉన్న సమయాన ఒకరోజు తన స్నేహితురాలని, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు కౌశిక్. చూడటానికి మంచి పర్సనాలిటీతో బాగుంది, పేరు రాగిణి. మమ్మీ, రాగిణి నేను ప్రేమించుకుంటున్నాము, వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోలేదు, వేరే సంబంధం చూస్తున్నారు, అందుకనే మన ఇంటికి వచ్చేసింది, మరి నువ్వే మా పెళ్లి చేయాలి అన్నాడు. కొద్దిసేపు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. తేరుకొని, నీకే చదువు పూర్తి కాలేదు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నావు, ఇప్పుడే పెళ్లి చేయమని ఏకంగా అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేశావు అంటుంటే, అసలు నీకు రాగిణి ఎట్లా ఫ్రెండ్ అడిగాడు చక్రధర్. నా ఇన్స్టా రీల్స్కు అభిమాని డాడీ, నా రీల్స్ అంటే తనకు చాలా ఇష్టం, నా రీల్స్ ద్వారా పరిచయం, స్నేహం, ప్రేమ ఏర్పడ్డాయి జవాబిచ్చాడు కౌశిక్. సోషల్ మీడియాలో ఫ్రెండా? మీమాంసలో పడ్డారు సువర్ణ, చక్రధర్. వర్ణ, ముందు అమ్మాయిని కూర్చోమను, వాళ్ళకు లంచ్ పెట్టు, ఆ తర్వాత

తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అన్నాడు చక్రధర్. డాడీ, రాగిణి నా కోసం ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసింది. నేను తనను వదలలేను. వాళ్ల పేరెంట్స్కు తెలిసి వచ్చేలోగా మా పెళ్ళైపోవాలి, భావోద్వేగంతో అన్నాడు కౌశిక్. తల వంచుకొని కూర్చున్న రాగిణి వైపు చూసింది సువర్ణ. ఏమిటో, ఈ పిల్లలు ముందు వెనక ఆలోచించారు. ప్రేమమైకం నయం ఇక్కడికొచ్చారు. ఎటైనా పారిపోతే తాము ఏం చేసేవారు అని నిట్టూర్చింది. ఇక తమ చేతిని దాటిపోయారని అర్థమయ్యి ఆ రోజు సాయంకాలమే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని పూజారితో మాట్లాడి పెళ్లి చేసేశారు. ఆ మరునాడు రాగిణి తండ్రి కొంతమందిని వెంటేసుకుని ఇంటిమీదికి గొడవకొచ్చాడు. కాని సువర్ణ చక్రధర్ల స్టేటస్ చూసి వెనకకు తగ్గాడు. చక్రధర్ ఆయనకు నచ్చచెప్పి పంపేసరికి తల ప్రాణం తొక్కకొచ్చింది. కొడుకు చదువు, పెళ్లి గురించి ఎంతో గొప్పగా అనుకున్న వారికి ఈ గొడవంతా చాలా బాధ కలిగించింది. ముందు ఎంతో మర్యాదగా ఉన్న రాగిణి అసలు రూపం రాను రాను బయటపడింది. అత్తమామలంటే అసలు గౌరవం లేదు. నోటికి ఎంత వస్తే అంత అనేస్తుంది. అత్తమామలు మంచి పొజిషన్లో ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు, దర్జాగా ఉంటారు అనుకుంది. కాని వాళ్ల సింపుల్ లైఫ్ స్టైల్ నచ్చటం లేదు. కౌశిక్ ఉద్యోగం లేదు, ఎట్లాగో కష్టపడి చదువైతే పూర్తి చేశాడు. ఇదంతా సువర్ణకు చాలా బాధాకరంగా ఉంది. ఏమీ చేయలేని నిస్సహాయత. ఇదే అనుకుంటుంటే ఆఫీస్కు వెళ్లి వస్తున్న చక్రధర్ కారుకు యాక్సిడెంట్ అయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు చక్రధర్. సువర్ణకు ఆ షాక్ తట్టుకోలేక హార్ట్అటాక్ వచ్చింది. ఆసుపత్రిలో వారం రోజులు చావు బతుకుల మధ్య కొట్టుకులాడి బయటపడింది. ఇంటికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇంటి మేనేజ్మెంట్ రాగిణి చేతిలోకి తీసుకుంది. జరుగుతున్న పరిణామాలు, చక్రధర్ మరణం సువర్ణను కొంగదీశాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక పూర్తిగా గదిలోనే ఉంటోంది. ఏమిటి జీవితం అన్న ప్రశ్న పదే పదే కలుగుతోంది. నీరసంగా గదిలో పడుకున్న సువర్ణకు గట్టిగట్టిగా కొడుకు కోడలి అరుపులు వినిపించాయి. చిన్నగా లేచొచ్చి తలుపును పట్టుకొని నిలబడి ఏంటి కన్నా అని అడిగింది. చూడమ్మా, దీనికి రోజు రోజుకి కోరికలు ఎక్కువైపోతున్నాయి అన్నాడు కోపంగా కౌశిక్. దీనికి దానికి అనకు, మర్యాదగా మాట్లాడు. ఏమడిగాను? పుట్టినరోజుకు ఒక డైమండ్ నెక్లెస్ కొనియమన్నాను, అంతే కదా అర్చింది రాగిణి. పోయిన వారమే కదా పుట్టినరోజని టెంపుల్ నెక్లెస్ కావాలని గొడవ చేస్తే అమ్మ నెక్లెస్ ఇచ్చింది, ఇప్పుడు మళ్లీ పుట్టినరోజేంటి? విసుగ్గా అన్నాడు కౌశిక్. పోయిన వారం తిథి ప్రకారం చేసుకున్నాను, ఈ వారం డేట్స్ ప్రకారం చేసుకుంటున్నాను. ఏ చేసుకోకూడదా? నీ ఇష్టం, ఎన్నిసార్లైనా చేసుకో, నాకేంటి? కాకపోతే నీ కోరికలు నేను తీర్చలేను. నాకసలే ఇంకా ఉద్యోగం రాలేదు. డాడీ ఆకస్మిక మరణం, అమ్మ హాస్పిటలైజేషన్తో చాలా ఖర్చులయ్యాయి. అమ్మ జీతం, డాడీది ఫ్యామిలీ పెన్షన్తో గడుపుతున్నాము. ఇంకా నీ కోరికలు నేను తీర్చలేను. ఏ, ఈ ఇబ్బందులలో తోడుండే బదులు ఆ కోరికలేంటి? నీకసలు బాధ్యత లేదా? కోపంగా అరిచాడు. అవును, నాకసలు బాధ్యత లేదు. నాకెందుకు బాధ్యత ఉండాలి? ఉద్యోగం సంపాదించి భార్య కోరికలు తీర్చలేని అసమర్థుడివి, నన్ను ప్రేమించానని వెంటపడి పెళ్లెందుకు చేసుకున్నావు? అయినా ఆ ముసల్దాన్ దగ్గర ఉందిగా డైమండ్ నెక్లెస్, అది ఇచ్చేమను. రోగిష్టిమారిది, ఆమెకెందుకు? హేళనగా నవ్వుతూ అంది. రాగిణి మాటలకు హేళనకు కోపంగా, నేను నీ వెంట పడ్డానా? నువ్వే కదా చాటింగ్ నడిపి పిక్నిక్ అని తీసుకుపోయి రెచ్చగొట్టింది. అమ్మను ముసల్ది రోగిష్టిమారిది అంటావా? నిన్ను అంటూ కొట్టటానికి చేయెత్తాడు. పక్కకు తప్పుకున్న రాగిణి తూలి డైనింగ్ టేబుల్ తగిలి కింద పడింది. డైనింగ్ టేబుల్ అంచు రాగిణి నుదుటికి తగిలి గీసుకుపోయి రక్తం వచ్చింది. అమ్మో, నన్ను కొట్టి చంపేస్తున్నాడు అని అరుచుకుంటూ బయటికి పరిగెత్తి పోర్టికోలోని కారు తీసుకుని వెళ్ళిపోయింది. జరుగుతున్నది నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు సువర్ణ కౌశిక్. కొద్దిసేపటిలోనే పోలీసులు వచ్చి మీరు తనని హింసిస్తున్నారని మీ కోడలు మీ మీద కంప్లైంట్ చేసింది, మిమ్మల్ని గృహహింస చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మరునాడు ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి విచారణ జరుపుతామని, ఇద్దరిని వేరువేరు లాకప్లలో ఉంచటానికి తీసుకుపోతుంటే మాకు లాయర్ని పిలిచే అవకాశం ఇయ్యండి ప్లీజ్ అని సువర్ణ రిక్వెస్ట్ చేసింది. సువర్ణ రిక్వెస్ట్ను మన్నించి లాయర్ని పిలుచుకునేందుకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. చక్రధర్ స్నేహితుడు లాయర్ పద్మనాభంకు
పోలీస్ స్టేషన్

0: ఫోన్ నుంచి ఫోన్ చేసింది సువర్ణ. జరిగింది విని హుటాహుటిన వచ్చాడు పద్మనాభం. సువర్ణ కౌశిక్లతో స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి రేపు పొద్దున బెయిల్ తీసుకుని వస్తానని ధైర్యం చెప్పి వెళ్లాడు. రూల్ ప్రకారం మర్నాడు సువర్ణ కౌశిక్లను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. రాగిణికి మెడికల్ టెస్ట్ చేయిస్తే గాయం పెద్దగా ఏమీ లేదని, కొద్దిగానే గీరుకుపోయిందనీను, కౌశిక్ హింసించినట్టుగా గుర్తులు లేవనీను, సువర్ణ ఆరోగ్య రీత్యా కూడా విచారణ జరిపించమని పోలీసులకు ఆర్డర్ ఇచ్చి సువర్ణ కౌశిక్లను బెయిల్ మీద విడుదల చేశారు. ఈ ప్రొసీజర్ అంతా జరగటానికి సాయంకాలం వరకు పట్టింది. ఇంటి దగ్గర వదులుతానన్న పద్మనాభంను వారించింది సువర్ణ. అప్పటికే సాయంకాలమే అయినా వాన మబ్బులతో చీకట్లు కమ్ముకుంటున్నాయి. వాన కూడా మొదలైంది. ఈ వాతావరణంలో అంత దూరం రావద్దని వారించింది సువర్ణ. సువర్ణ కౌశిక్ రైలులో ఇంటికొచ్చారు. అక్క మేనల్లుడికి వచ్చిన కష్టం తెలియగానే అమెరికాలో ఉన్న వసంత్, సమీర, భాగ్యం, స్వర్ణ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి సువర్ణకు అండగా నిలబడ్డారు. ఎంతటి నేరస్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేసి చిక్కిపోతాడంటారు. అలాగా ఆవేశంలో అనుకోకుండా పోలీస్ స్టేషన్లో కౌశిక్ మీద రిపోర్ట్ చేసిన రాగిణి నేరాలు ఒకటొకటిగా బయటపడుతుంటే అందరూ నివ్వెరపోతున్నారు. రాగిణి తల్లిదండ్రులు అసలు రాగిణి తల్లిదండ్రులు కారు. వాళ్లు బిచ్చగాళ్ల దగ్గర అందంగా జపాన్ బొమ్మలా ఉన్న రాగిణిని కొనుక్కొచ్చుకున్నారు. రాగిణికి యుక్త వయసుకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో హుషారుగా అందంగా డబ్బున్న అబ్బాయిలతో స్నేహం చేసి వారిని పెళ్లి వలయంలోకి లాగేవారు. ఆ యువకుల దగ్గర ఉన్న డబ్బంతా ఎలాగో దోచుకొని అక్కడి నుంచి పారిపోయేవారు. అలాగా వివిధ రాష్ట్రాలలో దాదాపు 20 పెళ్లిళ్ల వరకు చేసుకుంది రాగిణి. ఇక్కడ అనుకోకుండా ఆవేశంలో కౌశిక్ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చి దొరికిపోయింది. రాగిణిని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాగిణి విషయం తెలిసి కౌశిక్ అపరాధిలా ముడుచుకుపోయాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తప్పు కాదు, కానీ లైక్లు, వ్యూస్, కామెంట్స్ కోసమని హౌస్ టూర్ అని, డాన్సులని అతిగా చేయకూడదు. ఏదైనా లిమిట్లో వాడుకోవాలి. ఇప్పుడు చూడు, నీ అతి ఉత్సాహం, హౌస్ టూర్ అని మీళ్ళు, మీ అమ్మానాన్నల ఉద్యోగ వివరాలు అన్నీ నీ రీల్స్లోకి ఎక్కించేశావు. అంతే ఒడుపుగా నిన్ను లోబర్చుకుంది రాగిణి. ఇంకా నయం, దేహగాహ్యము చేయలేదు, నిన్ను పూర్తిగా దోచుకోలేదు. కొద్దిపాటి నష్టంతో బయటపడ్డాం. సోషల్ మీడియాలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి, మందలింపుగా అన్నాడు లాయర్ పద్మనాభ్. అత్తయ్య, స్వర్ణ పిలుపు విని ఆలోచనల నుంచి బయటపడి తిరిగి చూసింది సువర్ణ. నిండుగా పూచిన సువర్ణ గన్నేరుల పచ్చగా మెరిసిపోతున్న పూర్ణ గర్భిణి స్వర్ణను, అరుణకాంతుల్లో పచ్చని పూలు ఆకులతో కళకళలాడుతున్న సువర్ణ గన్నేరు చెట్టును కన్నుల నిండుగా చూసుకుంటూ, నువ్వెందుకు తెచ్చావమ్మా, నేను ఇందాకనే తాగాను, అయినా నేను లోపలికొచ్చేదాన్నిగా అంటూ స్వర్ణ చేతిలోని కాఫీ కప్పును అందుకుంటూ కోడలిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది సువర్ణ.
1: ఇంతవరకు మీరు శ్రీమతి మాలాకుమారి గారి కథానికి విన్నారు. సువర్ణ గన్నేరు కథానికి పేరు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.
3: ఆకాశవాణి సమయం 1 గంట 50 నిమిషాలు కావస్తుంది. వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి కొద్ది క్షణాలలో.

0: आकाशवाणी गौरवशाली 90 वर्षाच्या पूर्ततेनिमित्ताने आकाशवाणी ऋणानुबंध 90 वर्ष अतूट नातं हे विशेष रूपक आताच आपण ऐकलं. लेखन आणि निवेदन सोनाली कुलकर्णी आणि मेघन डबू यांचं, सादरकर्त्या सीमा कुमारी. हा कार्यक्रम आकाशवाणीच्या हैदराबाद केंद्रावरून प्रसारित करण्यात आला. आणि श्रोते हो, याबरोबरच आजचा आपला मराठी कार्यक्रम निशिगंध समाप्त होत आहे. पुन्हा भेट आहेच येत्या बुधवारी याच आठवड्यात दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत मेघन डबूचा नमस्कार.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదమే కాదు మన జీవన విధానం కూడా. ఆకాశవాణి సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్య పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. 12 ఏళ్లలో ఒక్క అక్రమం జరగకుండా చర్యలు చేపట్టామని, ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి చేసే 2వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు నమోదైనట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు పైగా కుదిస్తామంటున్నారని, పేదలకు చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసివేస్తామంటున్నారని సీఎంపై విమర్శలు గుప్పిస్తూ కవిత ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేట భూ కబ్జా ఫేక్ జీవో కేసులో A7 నిందితుడిగా చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని 1 వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్యుల ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి పీజీ వైద్యుడిపై రోగి సహాయకుల దాడికి నిరసనగా పీజీ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి 9 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు, భారీ క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ అక్కడ ఉన్న భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం

0: అత్యవసరంగా సూచించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అతన్ని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని, ఏజీఎం సెక్రటరీ స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుణ్ణి వెంటనే ఎన్నుకోవాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భారత్లో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకడే ఆలౌట్ అయింది. రహ్మత్ షా అర్ధశతకంతో రాణించగా భారత ఆరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 33 పరుగులకు 6 వికెట్లు తీసి అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో ఆఫ్ఘన్పై 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03 దాటి 13 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 798 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వామరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాజీ సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పలేదని, ఏదైనా పని సాధించే వరకు విరమించని వాడినే హిట్లర్ అంటారని మాత్రమే చెప్పారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం చేయకుండా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కీలక మైలురాయిని అధిగమించింది. అక్రమార్కుల చెర నుంచి గడిచిన రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, భూములు, నాలాలను రక్షించి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూమాఫియాను అడ్డుకోవాలంటే ప్రజలు, మీడియా భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలతో ప్రజల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడుతూ, హార్ముజ్ ద్వారా చమురు సరఫరాకు నెలపాటు అంతరాయం ఏర్పడినా భారత్కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దేశంలో 76 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జూలై నాటికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇరు దేశాల అధికారులు ఢిల్లీలో విస్తృత చర్చలు జరుపుతున్నారని, అవి సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. మొదటి దశ ఒప్పందం జూలై నాటికి సిద్ధం కావచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 113కి మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ఆఫ్ఘన్ 152 పరుగులకే కుప్పకూలింది. 412 పరుగులతో ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం.

పిల్లిట్ల కుమార్ బృందం, సతీ తులసి అనే నాటకము మొదటి ఘట్టము.

0: మా యొక్క పట్టణ పరిగా భరిపురి పట్టణంబు నా పేరు దంబాసుర మహారాజును.
1: సరే నీకు ఏమన్నా పుత్ర సంతానమా?
0: నాకు పుత్ర సంతానం ఏక కుమారుడు,
1: ఆయన పేరు
0: జలంధరుడు.
1: ఆహా,
0: ఇప్పుడే సభరుగా ఆవించవలయును.
1: సరే చిత్తం మహారాజు.
0: ససి

0: హారతులు అస్తరు పన్నీరు బుకా గులాబీతో మనము సభలుగా ఉంచవలయినని నా కోరిక.
1: అలాంటి అయ్యా
0: పరిహమచ్చవరియా.
2: అయ్యా అయ్యా.

0: మలీపురి పట్టణము, మా జనకుని పేరు దంభాసురుడు, ఇంకా నేను జలముల పుట్టిన వాడను, జలంధరుడను.
1: అయ్యా నీకు లగ్నం అయిందా?
0: కాలేదు. ఇక శంకరుని వరంబున నేను మా విజయ శంఖము సాధించుకున్నాను. ఆ శంఖమున్నంత సేపు మరణమే లేదు నాకు.
1: అలానిరా,
0: దేవేంద్రునికి నాకు వైరము గలదు. ఇప్పుడు దేవేంద్రుని మీదకి వెళ్ళి యుద్ధము చేసి స్వర్గమున సాధనము చేసుకోవాలేను.
1: సరే
0: సరే, వరి వీటి ప్రతి

0: దిగిపోతాను. జనక వందనములు వందనములు జనక.
1: కుమారక ఎట్టి కొరత లేకుండగా తెల్లగా వర్ధిల్లవయ్యా తెల్లగా వర్ధిల్లం.
0: అటు నా మనములో ఒక కోరిక జనక.
1: అది ఎట్టిదో
0: జనక.

0: వెనక మీ ఆజ్ఞ తీసుకొని నేను ఇప్పుడే యుద్ధమునకు వెళ్తాను అపరంధ్రుని మీదకి.
1: సరే, ఇప్పుడే మన యొక్క కులగురువైన ఆ శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఇప్పుడే ఇక రప్పించగలను.

0: ఏది కాని ఎల్లప్పుడైనా దానవులకు కులగురువును నేను. నా పేరు శుక్రాచార్యుండు. జలంధరునికి సమీపములకు వెళ్లి నా మృదువైన ముచ్చటలు అతనితో చెప్పవలగినని నా కోరిక.
1: ఓహో గురుత్తమ, వందనములు వందనములు. ఇక మా జనకుడు నిన్ను పంపించాడా? నేను కళ్యాణము చేసుకోనందులకు.
0: అవునయ్యా, నన్ను పంపించారు.
1: అటు నా గురు.

0: అబద్ధమా? ఇంద్రుని ఓడించదాకా కళ్యాణము చేసుకోను, ఇప్పుడే అమరేంద్రుల మీదకి యుద్ధమునకు వెళ్తున్నాను.
1: ఓహో, యుద్ధమునకు వెళుతున్నావా? వలదయ్యా, వలదు వలదు. పెళ్లి అయినా పిదపా నీవు. ఆ యొక్క సురలను ఓడించి రావలైను గాని అంతా పర్యాంతరంబు వలదు నా మాట వినుము.
0: లేదు, అమరేంద్రుని ఓడించి స్వర్గములో సాధనము చేసుకుంటాను, ఇప్పుడే వెళ్తున్నాను.
1: లేదు లేదు, ఇప్పుడే నీ తండ్రి గారిని ఈ సభాస్థల యందు రప్పించదను.
0: సరే గురుత్తమా, నీవు చెప్పిన మాట వింటాను. సరే.

0: గుణోత్తమా, ఇప్పుడే నీ మాట వింటున్నాను. ఆ తులసిని తీసుకువచ్చి కళ్యాణం చేస్తానన్నారు కదా.
1: ఓహో, ఆ కాలదేవిని పుత్రికై అయినా ఆమె పేరు ఆ తులసిదేవిని తీసుకువచ్చి నీకు వివాహము చేసినాకనే అప్పుడు నీవు సురలపైకి యుద్ధమునకు వేగవలయును.
0: అదే విధము కావలేనండి.
2: లేకండి, నా ఇప్పుడే శాపమును సంగుతాను.
0: ఆ గుణోత్తమ, వలదు వలదు వలదు,
2: లగ్నము చేసుకోండి.
0: ఆ సరే
3: దేవ.

0: అది విదంబులనే మీరు చెప్పినట్టుగా ఆ యొక్క విరమాల తీసుకొని ఆ కళ్యాణ మంటపమునకు వస్తున్నాను స్వామి.
1: అమ్మా ఇదిగో జలంధరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నీవు అతని కలమందున పూలమాల వేయవలేను. జలంధర లగ్నం చేయండి.
2: పలిమాల కింద

0: నిండు సభలో దానములంతా చూడగా పుష్పమాల కింద వేశావు, ఇక నాకు వలదు.
1: భయమునుంది, మాల వేసినందులకు కింద పడినందుకు ప్రాణనాథుడు కోపచిత్తుండయి గర్జించుచున్నాడే, ఇప్పుడే బ్రతిమలాడుకుంటాను.
2: అమ్మా అమ్మా, నీవు వెళ్ళి నీ భర్తను వేడుకుమ్మి.
1: సరే స్వామి, అలాంటి వేడుకుంటాను. మా

ఏదో తెలిసి తెలియక భయము నుంది చిగ్గులు నుంది వేసిన మాల కింద పడినందులకు ఇంత కోప చిత్తుండు అవుతున్నావు. కోపము చాంతించి నన్ను భార్యవంతుగా నేర్చుకో.

0: సభలో ఉపశమాల కింద వేశావు, నన్ను హమమానపరిచావు. నీవు నాకు వీణమయ్యావు, నాకు ఇష్టము కాదు, ఇక వడలిపొమ్ము, నా వద్దకి రాకు.
1: మనోహరా మనోహరా, వెళ్ళగొట్టిన ఎక్కడ వెళ్ళినాడు? దరిలేక దిక్కులేక నీ వంతుకు వచ్చిన కాంతను నన్ను తూలనానకు నాదా? మనోహరా,

0: మనోహర, నీవెంత కొట్టినా ఎంత హింసించినా నన్ను నా ప్రాణములు తీసినా సరే గాని నిన్ను మాత్రం వదిలిపెట్టని, నీ విడిచి ఎక్కడికి వెళ్ళను నేను.
1: అటు అవును, ఇక నీవు నాకు భలదని చెప్పాను, వెళ్ళిపో వెళ్ళిపో
0: మనోహర.

0: నన్ను తూలనాడకుంటా నీ దరి తీర్చుకుని వంతు భార్యగా నేర్చుకుని నన్ను
1: ఓహో ఏయ్ పెళ్ళమని చెప్తే అలాంటి నన్ను ఓ లలి.

0: ఏ దుర్మార్గురా, మీరు స్త్రీలు మాయవాదులు, శిక్ష చేస్తారు. నిన్ను చిరుమిడియాక వెళ్ళు.
1: ఎక్కడికి వెళ్ళాలి?
0: ఎక్కడికి వెళ్తావు? నీ నగరం వెళ్ళు.
1: మనోహరా
2: మహారాజా,
3: శిరశాల యందున వేయమంటారా స్వామి? ఇప్పుడే శిరశాల యందునకు తీసుకుని వెళ్ళి ఆ శిరశాల యందున బంధించండిరా.
1: మనోహరా.

0: పైన కఠినను తాల్సి నన్ను శరశాల ప్రాప్తి గట్టించేశాడే. ఈ చీకటి కొనీరులో ఈ శరశాలలో ఉంటున్నాను.
1: అమత్య
2: మహారాజా,
1: మన పట్టణంలో అంత క్షేమంగా ఉన్నటువంటి వారులే కదా.
2: ఇప్పటి వరకు

0: చెప్పాలక
1: అయ్యా.
0: మన పట్టణంలోన ఎట్టి కొరంతయు లేకుండగా నెలకు మూడు వర్షములు పడుతూ సుఖక్షేమముల చేత అందరూ ఉన్నటువంటి వారులే కదా
1: అయ్యా.
2: అందరూ ప్రజలెల్లరూ సుఖంగా ఉన్నవారేనయ్యా, మీ రాకకై ఇక ఎదురు చూస్తున్నారు.
0: మా రాకకై ఎదురు చూస్తున్నటువంటి వారలా?
1: అవునవును.
0: అయినా ఇక్కడ సభ చేసి కూర్చుండే వలయనని కోరికగా ఉన్నది. రంభా, ఊర్వశి, మేనకా, చిత్తిని, తిలోత్తమ, పద్మాక్షి వీరందరిని పిలిపించి ఇక్కడ నాట్య నైపుణ్యములు చేయవలయని కోరికగా ఉన్నది.
1: అవునవును. సరే,
0: మా అత్త

0: నేను అమరనాథుండను.
1: అవును,
0: ఈ అమరావతికి నేను అధికారుడనైనటువంటి వాడను. నా భార్య పేరు శశిదేవి అంటారు.
1: ఓహో,
0: ఇక నా కుమారుడు జయంతుడు. ఇక ఈ ప్రజలను ఇళ్లను కాపాడుకుంటూ కన్నబిడ్డ వలె చూసుకుంటూ క్షత్రియ వైశ్య శూద్ర జనంబులు తమ తమ కులాచార ధర్మము తప్పక నిరతము ప్రవర్తిస్తున్నటువంటి వారలే కదా ప్రధాని.
1: సరే మహానుభావ, తమరు మరి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు?
0: ఈ రోజున నేను ఇక్కడే ఉంటున్నాను. లోనికి ఎవరు వస్తారో తీసుకుని వచ్చినా ప్రవేశపెట్టు ఇక్కడికి.
1: సరే.

0: అయ్యా
1: అయ్యా, త్రీలోకములు సంచరించువాడను, బ్రహ్మ మానస పుత్రుడను, నా పేరు నారదామోనీశ్వరుడు అంటారు కదా.
0: సరే మరి ఎక్కడికి పోతున్నారు మీరు?
1: ఇప్పుడు అనగా సంకాపురపట్నంలో దేవేంద్రుడు సుఖప్రాయంగా కూకున్నాడు, అందుచేత జలంధరునికి ఆ దేవేంద్రునికి వైరం పెట్టానని నా కలహం పెట్టాను, అక్కడికి వెళ్తున్నాను స్వర్గాపురపట్నం.
0: సరే వెళ్ళు,
2: వెళ్దాం పదండి మంగళ.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చింద్యక్షగానం వినిపించారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా

0: లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా మర్యాదరామన్న చిత్రంలో ఎంఎం కీరవాణి గీతామాధురి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం విందాం.

ఇప్పుడు విందాం ప్రేమించుకుందాం రా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ లపించిన భువనచంద్ర గీతం, సంగీతం మహేష్.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. అంశం వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు. రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్. 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి పరిచయకర్త శ్రీ నన్నం మధుగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:03 ఇంగ్లీష్ టాక్స్ ప్రొటెక్టింగ్ ఓషియన్స్ ఫర్ సస్టైనబుల్ హెబిటెట్స్ ఈ అంశం గురించి మిస్సెస్ మసరత్ గారి ప్రసంగం వింటారు. ఆంగ్ల ప్రసంగం 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:10 భావనలో సమయపాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి భావజాలం వింటారు. 6:15 భక్తి నింజిలలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 19వ భాగం. ఆ తర్వాత అన్మన్ చాలీస వింటారు. 6:35 పొలం పనులు. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణా వాణిగారు. 7:15 ఉదయ తరంగిణిలో చేరువేల భార్గవ శర్మ గారి ఒకటి వదిలితే చాలు కథానిక వింటారు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం రెటీనో బ్లాస్టోమా డాక్టర్ విజిత వెంపుటారు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్నమౌలానా గారి నాదస్వరం వింటారు. ఇక 10:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. 11:30 సుగం సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో నాటకమే ప్రాణం

కిల్ల వెంకట సూర్యనారాయణ గారిపై వ్యాసం వింటారు. రచన డాక్టర్ సమేట విజయ. ఇక 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 సతీ తులసి కథ రెండో భాగం చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో తల్లి పిల్లలకు సమతుల ఆహారం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లిందుల జ్యోత్స్న గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని కార్యక్రమాల వివరాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగులకు ఇన్కంటాక్స్ మినహాయింపు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు 300 పరుగుల భారీ గెలుపుతో సరికొత్త చరిత్ర సృష్టించింది. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రతి వారం దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున బొగ్గు కుంభకోణం జరిగిందని, అయితే ఎన్డీఏ వచ్చాక తెచ్చిన సంస్కరణల వల్ల ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్పై ఈ నెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్కంటాక్స్ మినహాయింపు చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద 110 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద 25 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్కు సంబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ భవనాలు వేలాది మంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా పనిచేసిన రాము నాయక్ హైకోర్టు గేట్ల మధ్య ఉన్న కోట విలువైన ప్రభుత్వ స్థలాన్ని సుబియా సుల్తానా అనే మహిళ పేరిట అక్రమంగా రిజిస్టేషన్ చేసినట్లు తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రిజిస్టేషన్ చేసిన నాటి సబ్ రిజిస్ట్రార్ పైన సదరు భూమిని 2025లో మరొకరికి విక్రయించడంపై ప్రభుత్వ విచారణకు ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తుందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ఏడీపీ రామ్ గోపాల్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా

0: భావిస్తున్నానని, వైవిధ్యమైన కార్యక్రమాలలో భాగంగా ఉండడం తన అదృష్టమని తెలిపారు. సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న మాట్లాడుతూ, గత 90 సంవత్సరాలుగా దేశ ప్రజలను విద్య, విజ్ఞానం, వినోదం ఎంతో బాధ్యతగా అందిస్తోందని, ఇక మీదట కూడా మారుతున్న తరంతో పాటు కొత్త రూపాన్ని దాల్చుతూ నిత్య నూతనంగా కార్యక్రమాలను అందించబోతుందని పేర్కొన్నారు. ఈ నెల 15న నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె నిర్వహించిన సెల్ఫ్ కాన్ఫరెన్స్లో ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. భద్రత, ఆరోగ్యంపై రాజీ పడకుండా పాఠశాలలు, వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలం దృష్ట్యా విద్యాసంస్థల భవనాలు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలని, దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులకు అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో ఎరువులు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వినియోగిస్తూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట ఫెర్టిలైజర్ యాప్ పనితీరును పరిశీలించిన అనంతరం పొరుగు రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్లను రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, HEAT FG తో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో పైలట్ పద్ధతిలో చేపట్టిన నక్షా సర్వేను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలిపారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సర్వే పురోగతిని వివరించారు. ఈ సర్వే కోసం 32 వార్డుల్లో 25,000 ఆస్తులను గుర్తించగా ఇప్పటికి వరకు 37% సర్వే పూర్తయింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి మొత్తం 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 9 జిల్లాల్లో 9 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
1: 20 జూన్ 2026 రోజు 2వ జాతీయ లోక్ అదాలత్ ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ అన్ని కోర్టుల్లో పెండింగ్ ఉన్న రాజీవడదగ్గ క్రిమినల్ కేసులు, అదే విధంగా అన్ని రకాలైన సివిల్ కేసులు, అంటే రికవరీ ఆఫ్ మనీ లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎన్ఐయాక్ట్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అన్ని కేసులని కూడా ఈ లోక్ అదాలత్ లో మీరు సెటిల్ చేసుకోగలుగుతారు.
0: ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెరుగుతున్న ఎల్పీజీ ధరలపై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పెంచిన ఎల్పీజీ ధరలను వెంటనే తగ్గించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 146 ఫిర్యాదులు అందాయని వివరించారు. భావితరాలకు ఉపయోగపడేలా గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులను అత్యుత్తమ నాణ్యతతో అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వివిపాలెం గ్రామంలో కోటి రూపాయల సూడా నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు

లు డ్రైనేజీల అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు బడుగు వర్గాల విద్యార్థుల జ్ఞాన కేంద్రాలని, వారి భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారంలో రాజీ పడమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. వానాకాలంలో ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో జనగామ జిల్లాలో సాగు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఉదయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఇదానీ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం నిర్ధనజనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశవర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః. పశ్చిమ బంగాల రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన సిబిఎస్ఈ బోర్డ్ ఇత్యస్య ద్వాదశకక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళి విషయ అనియమితతా సందర్భే కేంద్ర సర్వకారాయ తథా సిబిఎస్ఈ బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం ప్రదత్తం. భారతేన పశ్చిమ ఏషియా క్షేత్రే పునః ప్రవృత్తానాం ఆక్రమణానాం విషయ గభీరా చింతా ప్రకటితా. ఆకాశవాణి సేవాయాః 90 వర్ష ప్రపూరణం. అపి చ క్రికెట్ క్రీడాయాం భారతదలం అఫ్ఘానిస్తాన దళం ఏకేన వారేణైవ 300 ధావనాంకై పరాజిత్య స్వస్య బృహత్తమం పంచదివసీయ విజయం అభిలేఖితవత్. ఇదానీ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం దరిద్రజనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః అభవత్. తేన ఉక్తం యత్ అస్మిన్ కాలే భారతదేశః బహూని పరివర్తనాని అనుభూతవత్. యేషాం కేంద్రే నిర్ధనాః వంచితాశ్చ జనాః ఆసన్. ప్రధానమంత్రి అవదత్ యత్ జనధన యోజన ప్రత్యక్ష లాభ హస్తాంతరణం స్వచ్ఛ భారత అభియానం పీఎం ఆవాస యోజన జల జీవన మిషన్ ఇతి తథా ఆయుష్మాన్ భారత యోజన ఇత్యాదీనా ముఖ్యోద్దేశ్యం అస్తి యత్ జనానాం కృతే గౌరవపూర్ణం జీవనం అవసరాణాం సునిశ్చయం కర్తుం అపి ఆసీత్. నిర్ధనజనానాం జీవనస్తరే స్వస్య ఉన్నయనే ప్రౌద్యోగిక్యాః అపి మహత్వపూర్ణ భూమిక అభవత్.
1: पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है, गरीबी को परास्त किया है और गरीबी से बाहर निकल करके 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है. इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं.
0: अद्य आरभ्य పశ్చిమ బంగాల రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. ఏతేన సా యోజన సంపూర్ణేపి దేశే కార్యాన్వితా భవిష్యతి. స్వాస్థ్య సేవా విస్తార దిశి మహత్వపూర్ణం పదం ఇదం. రాజ్య సర్వకారః అద్య ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాయాః కార్యాన్వయనార్థం రాష్ట్రీయ స్వాస్థ్య ప్రాధికరణేన సహ దిల్లీ నగరి సంధిపత్రే హస్తాక్షరం కరిష్యతి. అస్మిన్నవసరి కేంద్రీయ స్వాస్థ్యమంత్రి జేపీ నడ్డా తథా పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉపస్థితౌ భవిష్యతః. दिल्ली उच्च न्यायालयेन केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यस्य द्वादश कक्षायाः उत्तर पुस्तिकानाम् आंकिक मूल्यांकन प्रणाली विषये जनहित याचिकायां केन्द्र सर्वकाराय तथा सीबीएसई बोर्ड इत्यस्मै सूचना पत्रं निर्गतम्. न्यायमूर्तिद्वयं नीना बंसल कृष्णा तथा मधु जैन महोदयाभ्यां राष्ट्रीय भारतीय विद्यार्थी संघस्य याचिकायाः आधारेण केन्द्र सर्वकारात् सीबीएसई बोर्ड इत्यस्मात् च उत्तरं याचितम्. याचिकायाम् आंकिक मूल्यांकन प्रणाल्याः निष्पक्षता पारदर्शिता तथा विश्वसनीयता एषु विषयेषु प्रश्नाः उत्थापिताः. संस्कृतवार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. समम् एव अयम् कार्यक्रमः अन्तर्जालपटले www.news

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం భద్రం

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు తుంపర్ల సేద్యం గురించి మన రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మానవ స్థితిగతులు, జీవన శైలి దృష్ట్యా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఆశించిన స్థాయిలో పంటల ఉత్పత్తిని, ఉత్పాదకతను సాధించడమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించి సుస్థిరమైన అభివృద్ధి సాధించడం ముఖ్య ఉద్దేశం. అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు అధికంగా నీరు అందించాలన్నది రైతుల అపోహ. అలా కాకుండా పంటకు కావలసిన సమయంలో తగినంత మోతాదులో సరైన రీతిలో మొక్క భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడులు పొందవచ్చు. సాంప్రదాయ పద్ధతులలో నీటిని పారించడం వలన సాధారణంగా మొక్కలకు కాకుండా భూమికి నీరు ఇవ్వడం జరుగుతుంది. పంటకు అందించిన నీటిలో 35 నుండి 40% మాత్రమే పంట ఉపయోగించుకుంటుంది. మొక్కలకు కావలసిన దానికన్నా అధిక మోతాదులో నీరు ఇవ్వడం వలన మొక్కల వేర్లకు ప్రాణవాయువు సరిగా అందక మొక్కల ఎదుగుదల నిలిచిపోతుంది. కాబట్టి సాగునీటి వృధాను అరికట్టి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలంటే సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ఆచరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిలో తుంపర్ల సేద్యం ఒకటి. ఈ పద్ధతి ద్వారా నీటిని పెట్టడం వలన 85 నుండి 90% వరకు నీటి వినియోగ సామర్థ్యము పెరుగుతుంది. పంట పొలంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు భూమి ఉపరితలంపై విరజిమ్మడాన్ని తుంపర్ల సేద్యము, జల్లు సేద్యము అంటారు. ఈ విధానంలో నీటిని 1 సెంటీమీటర్కు 1.5 నుండి 3 కేజీల పీడనంతో పైపులో ప్రవహింపచేసినప్పుడు ఆ నీరు పైపులపై అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షపు జల్లులుగా నేలపైన పడుతుంది. స్ప్రింక్లర్ల పద్ధతిలోని అతి ముఖ్య భాగాన్ని స్ప్రింక్లర్ హెడ్ అంటారు. దీనిలో 2 రంధ్రాలుంటాయి. ఒక రంధ్రము సైజు 4 నుండి 5.6 మిల్లీమీటర్ల వరకు, రెండవది 3.13 మిల్లీమీటర్లు ఉంటుంది. స్ప్రింక్లర్ల హెడ్ సామర్థ్యం పంపు అందజేసే పీడనాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పీడనం కలది 2 సెంటీమీటర్ స్క్వేర్కు 2 నుండి 4 కేజీలు, తక్కువ పీడనం కలది 0.34 నుండి 2.72 కేజీల వరకు పనిచేస్తాయి. ఎక్కువ పీడనం గలది సుమారు 35 మీటర్ల వ్యాసము కలిగిన నేలను తడపగలదు. తక్కువ పీడనం కలది 30 మీటర్ల వ్యాసం గల నేలను తడపగలదు. స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువుల పరిమాణం పైపులోని పీడనం వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్టయితే నీటి బిందువులు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణంలో విడుదలవుతాయి. అట్టి పరిస్థితులలో పంటకు, నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనంతో స్ప్రింక్లర్ల పద్ధతిని నడపాలి. స్ప్రింక్లర్ల పద్ధతిని అమర్చుకునే విధానాలు ఈ విధంగా ఉంటాయని మనకు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శాశ్వతంగా ప్రధాన, ఉప ప్రధాన పైపులైన్లను, ల్యాటరల్స్ను భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చుకోవాలి. రెండో పద్ధతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్ధతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతి తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక

పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది. స్ప్రింక్లర్ రకాలు, స్ప్రింక్లర్లలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తక్కువ పరిధి కలిగిన ఈ స్ప్రింక్లర్లు సెంటీమీటర్ స్క్వేర్ కు 2 నుండి 5 కేజీల పీడనంతో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు వేరుశెనగ, గోధుమ, ప్రొద్దు తిరుగుడు, ఆకుకూరల పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఇవి గంటకు 1200 నుండి 4000 లీటర్ల నీటిని విడుదల చేస్తాయి. మైక్రో స్ప్రింక్లర్ లేదా మైక్రో జెట్స్, ఉద్యానవన పంటలు, తోట పంటలకు ఈ తరహా స్ప్రింక్లర్లు అనుకూలం. ఈ తరహా స్ప్రింక్లర్లు అనుకూలం. సెంటీమీటర్ స్క్వేర్ కు 2 కేజీల తక్కువ పీడనంతో పనిచేస్తాయి. గంటకు 20 నుండి 500 లీటర్లు నీటిని విడుదల చేస్తాయి. తర్వాత జెట్ స్ప్రింక్లర్స్, ఇవి ఎక్కువ పరిధి గల రెయిన్ గన్ స్ప్రింక్లర్స్. సెంటీమీటర్ స్క్వేర్ కు 5 కిలోల అధిక పీడనంతో పనిచేస్తాయి. నీటి విడుదల గంటకు 6000 నుండి 18000 లీటర్లు వరకు ఉంటుంది. గడ్డి, ఆహార ధాన్యపు పంటలలో వాడుకోవచ్చు. పాపప్ స్ప్రింక్లర్ల గురించి, మధ్య రకం పీడనం అనగా సెంటీమీటర్ స్క్వేర్ కు 2 నుండి 5 కేజీల ప్రెజర్ తో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు ల్యాండ్స్లలో, పచ్చికలలో, గోల్ఫ్ కోర్సులలో వాడతారు. నీటి విడుదల గంటకు 500 నుండి 5000 లీటర్లు ఉంటుంది. రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్లు, ఈ రకం స్ప్రింక్లర్లు ఎగుడు దిగుడు లేదా ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్న నేలలో వాడతారు. తర్వాత పాట్ సర్కిల్ స్ప్రింక్లర్స్, నేల అంచుల్లో ఒక పక్క మాత్రమే అర్ధవలయం తడిసే విధంగా వీటిని వాడతారు. తర్వాత పర్ఫోరేటెడ్ పైపులు, పచ్చికలలో, ల్యాండ్స్లో ఎక్కువగా వాడుతుంటారు. స్ప్రింక్లర్ల పద్ధతి వల్ల మనకు ఎటువంటి లాభాలు సమకూరుతాయి అని రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు. స్ప్రింక్లర్ పద్ధతిలో సాంప్రదాయ నీటి పారుదల విధానములో వలె పొలంలో నీరు పారించేందుకు కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరము లేదు. అందువలన భూమి నష్టపోకుండా పంటను పొలం మొత్తం సాగు చేయవచ్చు. సాంప్రదాయ నీటిపారుదల విధానములో నీరు కాలువల గుండా పారినప్పుడు పక్కలకు ఇంకి 35% పైగా నీరు వృధా అవుతుంది. స్ప్రింక్లర్ పారుదల పద్ధతిలో అటువంటి నష్టం ఉండదు. పంటకు తరచూ అవసరమయ్యే పరిమాణంలో నీటిని అందించడం వలన ఎదుగుదల బాగా ఉండి 5 నుండి 20% వరకు మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడి సాధించవచ్చు. స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని భూమి లోపల పొరలోకి చొచ్చుకొని పోకుండా అవసరమైనంత లోతుకు మాత్రమే ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలో సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేపట్టవచ్చు. మొక్కలకు అవసరమైనంత నీటిని ఎక్కువ సార్లుగా తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు. స్ప్రింక్లర్లో ఉత్పన్నమయ్యే మృదువైన నీటి తుంపర వలన భూమిపై అధికంగా నీరు నిల్వ ఉండదు, మట్టి గడ్డ కట్టదు. అవసరమైన నిష్పత్తిలో గాలి, నీరు భూమిలో ఉంటూ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎగుడు దిగుడుగా ఉన్న నేలలను, నీటి వసతి కన్నా ఎత్తులో ఉన్న భూములను కూడా సాగు చేసుకోవచ్చు ఈ స్ప్రింక్లర్ల పద్ధతి వల్ల. నీరు తుంపర్లుగా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుండి పంటలను కాపాడవచ్చు. స్ప్రింక్లర్ల వ్యవస్థ ఖర్చు వివరాలు ఈ విధంగా మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు తెలియజేస్తున్నారు. స్ప్రింక్లర్ వ్యవస్థను అమర్చేందుకు 1 ఎకరాకు సుమారు 5000 నుండి 5600, 2 ఎకరాలకు 6000 నుండి 7000, 3 ఎకరాలకు 9000 నుండి 10000, 4 ఎకరాలకు 11500 నుండి 12000 ఖర్చు అవుతుంది. స్ప్రింక్లర్ పైపుల సైజులను బట్టి ధరలలో కొద్ది మార్పులుండొచ్చు. 1 ఎకరానికి 23 మిల్లీమీటర్ల పైప్ సైజుకు 10,560 రూపాయలు, 75 మిల్లీమీటర్ల పైప్ సైజుకి 11,983 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఏ విధంగా ఈ స్ప్రింక్లర్ ద్వారా ఈ నీటిని నిర్వహించుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. స్ప్రింక్లర్లు పనిచేసేటప్పుడు కొన్ని సమయాలలో గొట్టాలలో పీడనం తగ్గిపోవడం జరగవచ్చు. కావున సక్షన్ పైపులో గాలి చొరబడ్డ, పంపు ఇంపేలర్లో ఫుట్ వాల్వ్ వద్ద చెత్త చేరడం, నీటి వనరులో నీటి మట్టం తగ్గడం వలన పీడనము సంభవించవచ్చు. పంపు లేదా మోటార్ బేరింగులు అరిగిపోయినప్పుడు, పంపింగ్ హెడ్ దాని డిజైన్ చేసిన ఎత్తు కంటే తక్కువగా ఉన్నప్పుడు మోటార్ వేడెక్కడము సంభవిస్తుంది.
కనుక ఈ విషయంలో తగిన

శ్రద్ధ వహించి స్ప్రింక్లర్లను మంచి సమర్థతతో పని చేయించినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిపుణులు ఈ స్ప్రింక్లర్ల వ్యవస్థ అంటే ఈ తుంపర్ల సేద్యం ద్వారా చక్కటి పంటలు చక్కటి ఆదాయాన్ని పొందగలరని తెలియజేస్తున్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం తోడికోడళ్ళు.

0: తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology-oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండీ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సభీనే పాంచ్ పాయింట్ పే ఆజ్ సహమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్ కే కామ్ కరింగే లడెంగే ఔర్ ఆగే బడెంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పేదల సంక్షేమానికే

ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

0: ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనుసంధానకర్త సహాయ నిర్దేశకులు శ్రీ ఎస్ రామగోపాల్. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రకటనలకు ముందు మీరు మా వ్యాఖ్యాత అల్పన గారు ఈరోజు ఫోనిన్ కార్యక్రమం అంశం గురించి కూడా వివరించారు కదా, ఇంకోసారి మీ అంశం గుర్తు చేస్తాను. వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మీకున్నటువంటి ప్రశ్నలకు, సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు, సలహాలు మీకు అందజేస్తారు. మరి ఈ ప్రామాణిక సలహాలు, సూచనలు మీరు పొందాలంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్లు ఇప్పుడు వివరిస్తాను ఒక్కసారి. STD 040 జత చేసి 2324-0852, ఇంకో నంబర్ 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకున్న ప్రశ్నలు, సందేహాలు నేరుగా మీరు అడగవచ్చు. ఇక కార్యక్రమానికి డాక్టర్ శ్రీలత గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీలత గారు.
7: నమస్కారం
6: శ్రీలత గారు. ముందుగా ఈ కోళ్ల పెంపకం యొక్క ఆవశ్యకత గురించి ఒక్కసారి మన రైతు సోదరులకు, శ్రోతలకు, ప్రజలకు వివరించండి.
7: కోళ్ల పెంపకం అనేది చాలా సులభంగా మనం చేసుకొని అదనపు ఆదాయాన్ని మరియు ఒక పోషకాహార లోపాలని సర్దిద్దుకునేలాగా చాలా రకంగా ఉపయోగపడుతుందండి. కోళ్ళ పెంపకం చూసినట్టయితే ఒకటి వాణిజ్య సరళిలో పెంచే కోళ్ళు, మాంసానికి బ్రాయిలర్ కోళ్ళు, తర్వాత గుడ్ల ఉత్పాదనకి లేయర్ కోళ్ళు. ఈ ఈ సెక్టార్ లోపల మన పరిశ్రమ అనేది చాలా అభివృద్ధి చెందింది.
6: డాక్టర్ శ్రీలత గారు, మీరు ఈ వివరాలు

0: మరిన్ని వివరాలు అందించే ముందు ఇక్కడ రైతు సోదరులు సిద్ధంగా ఉన్నారు, వారి ప్రశ్న అడుగుదాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్.
0: మీ పేరు చెప్పి మీ ఊరు చెప్పి ప్రశ్న అడగండి.
1: చెవుగాని సోమయ్య, అలగట్ట గ్రామం, ఆత్మకృష్ణ మండలం, సూర్యాపేట జిల్లా నుంచి అండి.
0: మీ ప్రశ్న అడగండి. ఇక్కడ శ్రీలత గారు ఉన్నారు.
1: కోళ్ళ పెంపకం అనేది వ్యవసాయంలో అనుబంధంగా మన సంస్కృతిలో ఒక భాగంగా వస్తుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కువగా నాటుకోళ్ళు మేస్తారు కాబట్టి ఆ రైతులు కూడా అవగాహన ఉండదు కాబట్టి వర్షాకాలంలో నాటుకోళ్లకు వచ్చేటటువంటి వ్యాధులు వాటి నివారణ.
0: చక్కటి ప్రశ్న మీరు అడిగారు, మరి డాక్టర్ శ్రీలత గారు సమాధానం ఇస్తారు, మీరు వినండి. మరి
1: ఓకే,
0: వింటూ మరి ఏమైనా సందేహం ఉంటే ఇంకొక ప్రశ్న, అదనపు ప్రశ్న మీరు అడగచ్చు.
2: ఈ వర్షాకాలంలో మనం ఇప్పుడు ఎండాకాలంలో చూసినట్టయితే అండి, అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్ళకి రకరకాల సమస్యలు ఎదురైనట్టు, వర్షాకాలంలో మనకి వాతావరణం అనేది మార్పు చెందుతూ ఉంటుంది, తర్వాత ఇక్కడ అధిక తేమ తోడైపోయి కోళ్ళ షెడ్ లోపల ఈ తేమ శాతం ఎక్కువ అవ్వడం వలన కొన్ని రకాలైన వ్యాధులు కోళ్ళ బారిన పడతాయి. అలాగే నాటుకోళ్ళు, ఆరు బయట పెంచిన కోళ్ళల్లో కూడా కొన్ని వ్యాధులు అనేవి మనం చూస్తూ ఉంటాము. దాంట్లో ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితమైనందువలన మనము ఈకొలైకి సంబంధించిన వ్యాధులు, కోలీ బ్యాసిలోసిస్ అంటారండి, అలాంటి వ్యాధిని చూస్తాము. షెడ్లలో పెంచే కోళ్ళల్లో ఏమో లిట్టర్ లిట్టర్ ఏదైతే మనం అది తడవడం వలన దాంట్లో తేమ శాతం ఎక్కువ అవ్వడం వలన కాక్సిడియోసిస్ అనే వ్యాధి అనేది సంక్రమిస్తుంటుంది. సో దీంతో పాటు బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు, దీర్ఘశ్వాస కాలిక వ్యాధి అంటారు, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజు, ఇది ఒక మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. దీంతోపాటు మనము కొరైజా లాంటి వ్యాధులని కూడా చూస్తాము. సో వర్షాకాలము మెయిన్గా దానా తడవడం వలన ఆ తడిచిన దానాని పక్షులు తీసుకున్నప్పుడు వాటికి ఈ శిలీంధ్రాలు అనేవి దాని లోపల ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యాధులు, ఆస్పర్జిలోసిస్ లాంటి సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కోడి పిల్లలను ఎప్పుడే బ్రూడర్ కింద పెట్టినప్పుడు ఆ పరికరాలు మనం సరిగ్గా పరిశుభ్రం చేయకపోతే అక్కడ శిలీంధ్రాలు అనేవి డెవలప్ అయిపోయి బ్రూడర్ నిమోనియా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఈ వ్యాధులన్నీ మనము అరికట్టాలి అని అంటే మెయిన్గా కలుషితమైన నీరు ఉన్నది వాటిని కోడి పిల్లలకు ఇవ్వకూడదండి. వాటిని మనము ప్రాపర్గా క్లోరినేషన్ చేసి మనం బ్లీచింగ్ పౌడర్ 1000 లీటర్ల నీటికి 33% బ్లీచింగ్ పౌడర్ 10 గ్రాములది కలిపి క్లోరినేషన్ చేసిన నీటిని ఇవ్వాల్సింది ఉంటుంది. కలుషితమైన నీరు తాగడం వల్ల కోళ్ళకి వ్యాధన బారిన పడతాయి కాబట్టి తాగే నీటి విషయం లోపల జాగ్రత్త తీసుకోవాలి. అలాగే లీటర్ లోపల తేమ శాతము ఎక్కువ మించకుండా చూసుకోవాలి. అమోనియా వాయువు అనేది ఎక్కువ షెడ్ లోపల ఆక్రమించకుండా, అంటే ఎక్కువ డెవలప్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ముందు జాగ్రత్తగా మనము ఈ దానా అనేది ముందే వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే భద్రపరుచుకోవాలి. దీంట్లో లోపల యాంటీఫంగల్ మందులు, తర్వాత టాక్సిన్ మైండర్స్ కలుపుకుంటే మనకి ఈ శిలీంధ్రాలు అనేవి డెవలప్ కాకుండా ఉంటాయి.
0: డాక్టర్ శ్రీలత గారు, మన సోమయ్య గారు అడిగింది ఏంటంటే నాటుకోళ్ళు పెంచుతుంటారు కదా పల్లెటూరులో, వాటికి ఏమైనా ప్రత్యేకమైన ఈ వ్యాధులు వస్తాయా, దాని యొక్క నిర్వహణ అడిగారు, ఒకసారి అది చెప్పండి.
2: అదే చెప్తున్నానండి, నాటుకోళ్ళకైనా తర్వాత షెడ్లో పెంచే కోళ్ళకైనా వర్షాకాలంలో మనము వచ్చే వ్యాధులు మెయిన్గా అక్కడ ఉండే తేమ శాతం పెరగడం వల్ల, తర్వాత మనము ఏదైతే పరిసరాలను సరిగ్గా పరిశుభ్రంగా ఉంచకపోవడం వలన ఈ బాహ్య పరాన్న జీవులు అనేవి అక్కడ పశువులు అది పక్షులు తీసుకోవడం వలన, తర్వాత అంతర పరాన్న జీవుల వలన, తర్వాత ఈ కలుషితమైన నీరు వలన బ్యాక్టీరియా, తర్వాత ఈ షెడ్ లోపల ఒకవేళ నాటుకోళ్ళని కూడా ఈ మధ్యకాలంలో షెడ్లో పెంచుతున్నారండి, ఆ షెడ్లో పెంచినప్పుడు ఆ లీటర్ల యొక్క తేమ శాతం మనం సరిగ్గా అంటే దాన్ని మెయింటైన్ చేయనప్పుడు వాటి ద్వారా కాక్సిడియోసిస్ అనే వ్యాధి వస్తుంది. కోడి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బ్రూనింగ్ అనే పద్ధతి చేస్తూ ఉంటాము. ఆ టైం లోపల మనం పరదాలను కంప్లీట్గా కట్టి ఉంచుతాం కాబట్టి సో పరికరాలు అనేవి పరిశుభ్రంగా లేనప్పుడు శిలీంధ్రాలు డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిలో భాగంగా బ్రూడర్ నిమోనియా అనే వ్యాధి వస్తూ ఉంటుంది.
0: సోమయ్య గారు, సమాధానం విన్నారా? సరిపోయిందా? ఇంకేమైనా అడుగుతారా?

0: దొరుకుతారు. అది మామూలుగా ఇప్పుడు బ్రాయిలర్ కానీ లేయర్ కానీ కోడి పిల్లలు దొరుకుతుంటాయి కదా, అదే మరి నాటుకోడి పిల్లలు కూడా దొరుకుతాయి.
1: ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారా?
0: మనకు అవునండి,
1: సమాధానం చెప్తారు వినండి.
2: సో మీకు ఎలాంటి ఎలాంటి కోడి పిల్లలు కావాలనుకుంటున్నారండి? నాటుకోడి, నాటుకోడి లోపల కూడా మనకి చాలా రకాలు ఉంటాయి.
0: అట్లా మేడం,
2: నాటుకోడిల్లో చూసినట్టయితే మనకి మామూలుగా మన దేశవాడి కోళ్ళ లోపల అసీల్ జాతికి సంబంధించిన కోళ్ళు ఉంటాయండి, తర్వాత గ్యాగస్ అనే కోళ్ళు ఉంటాయి, తర్వాత కడక్నాథ్ కోళ్ళు ఉంటాయి. ఈ నాటుకోళ్ళు ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పెంచడానికి అనువుగా ఉంటాయి. సో వీటితో పాటు దేశీవాళి కోళ్ళు ఏదైతే గ్రామాల్లో చూస్తూ ఉంటామో ఆ కోళ్ళను కూడా మనం పెంచుకోవచ్చు, కానీ వాటి యొక్క ఉత్పాదన తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటికి కొన్ని జాతులు అనేవి మన యూనివర్సిటీ వాళ్ళు, అంటే మా పివి నరసింహ వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన రాజశ్రీనైనా మీరు పెంచుకోవచ్చు. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ డిపిఆర్ వాళ్ళు డెవలప్ చేసిన గ్రామప్రియ, వనశ్రీ లాంటి కోడిపిల్లనైనా మీరు పెంచుకోవచ్చు. తర్వాత కొన్ని రకాలైన ప్రైవేట్ కంపెనీస్ మీకు అసీల్ క్రాస్ అని, సోనాలి లాంటి బ్రీడ్స్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటినైనా కూడా మీరు గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ళ పరిశ్రమకి పెంచుకోవచ్చండి.
1: చాలా చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు. అయితే రాజశ్రీ వనశ్రీ అంటే మన భారతదేశ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు డెవలప్ చేసినటువంటి ఈ యొక్క రకాలు ఏమైనా మనకు అందుబాటులో ఉన్నాయా? ఎక్కడెక్కడ మనకు ఇవి అందుబాటులో ఉన్నాయి, ఆ వివరణ ఒకసారి చెప్పండి.
2: సో మనకి రాజేంద్ర నగర్ పివి నరసింహ వెటనరీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ హైదరాబాద్లో పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ద్వారా రాజశ్రీ కోళ్ళని మనము రైతులకు ఇవ్వడం జరుగుతుందండి.
1: మరి వనశ్రీ ఎక్కడ దొరుకుతుంది?
2: మనకి అక్కడే రాజేంద్ర నగర్లో డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్లో వాళ్ళ దగ్గర మనకి గ్రామప్రియ, తర్వాత వనశ్రీ, శ్రీనిధి లాంటి కోళ్ళు లభిస్తున్నాయి.
1: సోమయ్య గారు అడిగినట్టు మీరు చక్కటి సమాధానాలు వారికి అందజేశారు. అయితే మనం మొదట అడిగిన విధంగా ఈ కోళ్ళను పెంపకంలో ఎందుకు పెంచాలనే ఆవశ్యకత గురించి మీరు వివరిస్తున్నారు, కొనసాగించండి.
2: నేను ఇంతకుముందు చెప్పినట్టు అండి, భారతదేశంలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క
1: ఈ వివరణ కొనసాగించే ముందు మరి రైతు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో.
3: హలో సార్.
1: మీ పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. ఇక్కడ డాక్టర్ టి శ్రీలత గారు ఉన్నారు. చెప్పండి. ఇచ్చాను, మైక్ ఇచ్చాను.
2: నమస్తే.
3: ఇప్పుడు మేడం టర్కీ కోళ్ళలో రంగు రంగులు ఉంటాయి, అంటే ఒక రంగు టర్కీ కోడికి మరో రంగు టర్కీ కోడికి భేదం ఉంటుందా? అంతా ఒకటేనా మేడం?
2: అంతా ఒకటే అండి. మనకి టర్కీ కోళ్ళల్లో రెండు రకాలు మనం కామన్గా చూస్తూ ఉంటామండి. ఒకటేమో తెల్ల రంగు కలిగి ఉండదు, ఇంకొకటేమో నల్ల రంగు కలిగి ఉండదు అండి.
3: అంటే మాంసం రుచి అంతా ఒకటే మేడం?
2: మాంసం రుచి అంతా ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే తెల్ల రంగు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి చాలా మంది తెల్ల రంగు టర్కీ కోళ్ళను పెంచుకోవడానికి ఇష్టపడతారు. లేకపోతే రెండింటి లోపల పెద్ద తేడా ఏం లేదండి. ఇవి రెండు వెరైటీస్ అన్నమాట. ఒకటి బ్రాడ్ బ్రెస్టెడ్ బ్లాక్ అంటారు, ఇంకొకటి బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్ అంటారు. సో ఇవి చాలా పెద్ద, అంటే వాటి శరీర బరువు ఎక్కువ ఉంది కాబట్టి మన దగ్గర క్యారీ సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, తర్వాత సిపిడిఓ వాళ్ళు కొంచెం మధ్యస్థ రకంగా ఉన్న టర్కీస్ని డెవలప్ చేశారు. సో దాంట్లో కూడా మనకి తెల్ల రంగు కోడి, తర్వాత తెల్ల రంగు టర్కీ కోడి మరియు నల్ల రంగు టర్కీ కోళ్ళని మామూలుగా చూస్తూ ఉంటాము. వీటి లోపల మాంసపరంగా ఎలాంటి తేడా ఉండదు అండి.
1: చాలా చక్కగా రైతు సోదరులు చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు, చక్కటి సమాధానాలు రాబడుతున్నారు. మనం ఆదిలోనే ఆ ప్రశ్న దగ్గరే ఉన్నాము. ఈ ఇంపార్టెన్స్, ప్రత్యేకత ఏంటి, ఆవశ్యకత ఏంటి, ఈ కోళ్ళను పెంచవలసిన అవసరం ఏంటి, ఎంత అవసరం ఉంది, ఎందుకంటే అందరికీ అందుబాటులో మాంసకృతులు అందుతున్నాయా మన భారతదేశంలో, ఆ వివరణ మీరు కొనసాగించండి.
2: సో మన యొక్క మన మెయిన్ ఆహార పద్ధతుల్ని చూసినట్లయితే మనం మెజారిటీగా అండి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, మాంసకృతులు అనేవి చాలా తక్కువ తీసుకుంటున్నాము. సో దీన్ని అధిగమించడానికి గుడ్లు మరియు మాంసం అనేది చాలా చక్కని ఒక ప్రత్యామ్నాయము. మనకి ICMR వాళ్ళు కానివ్వండి, NIN వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి మనిషి సంవత్సరానికి 180 గుడ్లు మరియు 11 కేజీల మాంసం తీసుకోవాల్సింది ఉంటుంది. కానీ మన దగ్గర చూసినట్లయితే ప్రస్తుతానికి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే తలసరి గుడ్లు

0: వినియోగం పెరిగినా కూడా ఇంకా అది 100 గుడ్ల వరకే ఉంది. వేరే దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువ. తర్వాత మాంసం వినియోగం అనేది ఓన్లీ 4 కేజీల వరకే ఉందండి. సో దీనికి మనం ఇది అధిగమించడానికి కోళ్ళ పెంపకం అనేది చాలా ఉపయోగపడుతుంది. పోషకాహార లోపం అనేది సరిదిద్దుకోవడానికి కోళ్ళ పెంపకం ఉపయోగపడుతుంది. దీంతోపాటు మనము ఈ ఏదైతే వ్యవసాయం పైన ఆధారపడుతున్న రైతులు, దీనికి ప్రకృతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో దానితో పాటు వీళ్ళు కోళ్ళ పెంపకం కనుక చేపడితే ఇది ఒక సబ్సిడీ ఇన్కమ్గా, అదనపు ఆదాయంగా కూడా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, వీటిని మనము ఆరుబయటే పెంచుకోవచ్చు. తర్వాత ఒకవేళ అక్కడ ఉన్న మీ దగ్గర ప్రాంతం లోపల వీటికి నాటుకోళ్ళకి డిమాండ్ ఉంటే దీన్ని ఒక ఉపాధి మార్గంగా కూడా తీసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ యొక్క కోళ్ళను పెంచుకోవాల్సిన అవసరం ఏంటి, మనందరికీ పౌరులందరికీ ఈ మాంసం కానీ ఈ గుడ్లు కానీ ఎంత అవసరం అని వివరాలు చక్కగా వివరించారు. తర్వాత ఈ కోళ్ళను పెంపకంలో మనం షెడ్లను కానీ వాటికి వసతి కానీ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ వివరాలు ముందుగా ఈ వివరాలు తెలియజేయండి. ఇక్కడ లైన్లో రైతు సోదరులు ఏమైనా ఉంటే వారిని ఆహ్వానిద్దాం. అయ్యా సాగర్ గారు, రైతులు లైన్లో ఉంటే ఇవ్వండి, లేకపోతే వివరాలు అందిస్తారు. ఇక్కడ ఉన్నారా? సరే మేడం, మీరు వివరాలు అందించండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడుండి మాట్లాడుతున్నారు, మీ ప్రశ్న అడగండి. అడగండి మీ ప్రశ్న అడగండి మేడం. శ్రీలత గారు ఉన్నారు.
2: హలో
0: హలో చెప్పండి.
2: మాకు రేడియోతో 33 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మేడం.
1: ఉండని మీ ప్రశ్న అడగండి.
2: ప్రశ్న
1: ఈరోజు కోళ్ళ పెంపకం యొక్క నిర్వహణ పద్ధతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అయితే సరే మేము కార్యక్రమంలోకి మీద వెళ్దాం. ఒక్క నిమిషం అయ్యా సాగర్ గారు, ఓకేనా? రైట్, మనం అడిగినట్టు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. ఫారాలను ఏ విధంగా, వసతిని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఆ ప్రశ్నకు మీరు సమాధానం.
0: కోళ్ళ పెంపకంలో అనేది షెడ్ నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన అంశం అండి. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్లో ఈ వర్షాకాలం లోపల షెడ్ నిర్వహణలో, ఫారాల నిర్వహణలో కూడా మనము కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మామూలుగా ఏదైతే షెడ్ మనం నిర్మించుకుంటామో అది కొంచెం ఎత్తైన ప్లేస్లో నిర్మించుకోవడం వల్ల నీరు అనేది అక్కడ నిల్వ అవ్వకుండా ఉంటుంది. సో దట్ మనకేంటంటే వర్షాకాలం లోపల ఈ నీరు నిలిచిపోయి అక్కడ ఈ దోమల బెడద కానివ్వండి, లేకపోతే మళ్ళీ షెడ్ యొక్క నిర్మాణానికి ఇబ్బందులు కానివ్వండి కలగకుండా ఉంటుంది. షెడ్ నిర్మాణం ఎప్పుడు కూడా తూర్పు పడమర దిశగా మనం నిర్మించుకోవాలి. ఇది మనకి ఎస్పెషలీ ఎండాకాలం లోపల డైరెక్ట్ సూర్యకిరణాలు అనేవి షెడ్లో పడకుండా కాపాడుతుంటాయి. మనం వర్షాకాలం విషయానికి వస్తే ఈ షెడ్ యొక్క నిర్మాణంలో మనకు ఏదైతే రూఫ్ అయితే ఉంటుందో అండి, మనము వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందే షెడ్ యొక్క ఏదైనా లీకేజెస్ ఉంటే వాటిని మనము అరికట్టుకోవాలి. తర్వాత వెంటిలేటర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి వర్షపు నీరు జల్లు అనేది పడకుండా చూసుకోవాలి. షెడ్కి చూరు అంటారండి, ఓవర్ హ్యాంగ్, మనము అది ఒక 3 ఫీట్ ఉండేలాగా, 3 అడుగులు ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల
1: ఏంటంటే
0: ఏదైతే రూఫ్ ఉంటుంది కదండి షెడ్కి, రూఫ్ అది దాని ఎక్స్టెన్షన్, దాని ఓవర్ హ్యాంగ్ అంటారు లేకపోతే చూరు అంటారు. అది మనకి 3 అడుగుల వరకు ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఒకటి సూర్యకిరణాలు అనేవి లోపల పడకుండా ఉంటుంది, అలాగే వర్షం పడినప్పుడు వర్షపు జల్లు అనేది లోపల పడకుండా లిటర్ అనేది తడవకుండా ఉంటుంది. వర్షం పడినప్పుడు షెడ్కి ఇరువైపులా మనం ఏదైతే షెడ్ కట్టినప్పుడు మనం ఒక 1 ఫీట్ అనేది గ్రౌండ్ లెవెల్కి పైకి కట్టాలండి. దీనివల్ల ఏదైనా వాటర్ సీపేజ్ అనేది షెడ్లోకి వెళ్లకుండా ఉంటుంది. తర్వాత సైడ్ వాల్స్కి మనకి సైడ్ వాల్స్ ఒక 1.5 ఫీట్ ఉండేలాగా చూసుకోవాలి. దానిపైన మనము మెష్ని అమర్చుకుంటాము. సో దీన్ని మనము ఓపెన్ సైడెడ్ హౌసెస్గా పరిగణిస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉంటుంది. కానీ వర్షాకాలం

0: సమయం లోపల ఈ మెష్ ద్వారా వర్షపు జల్లులు లోపల పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ పరదాలు అనేవి కట్టి వర్షపు జల్లులు లోనికి పడకుండా చూసుకోవాలి. తర్వాత షెడ్ పక్కన ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మల్ని కానీ పొదలను కానీ గడ్డిని కానీ తొలగించి ఆ పరిసరాలు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. కోళ్లను కిక్కిరిసి ఉంచకుండా ఎక్కువ స్థలం ఇవ్వాలండి. తర్వాత షెడ్ ప్రక్కన ఉన్న మురుగునీరు కాల్వల్ని శుభ్రం చేయాలి. కోళ్ళను కనుక మీరు కేజెస్లో పెంచుతున్నట్టయితే వాటి కోడి పెంట అనేది మురుగునీటితో కలవకుండా చూసుకోవాలి. తర్వాత షెడ్లోని మోటార్స్ కానీ మీటర్స్ కానీ వైరింగ్ కానీ వర్షాలకు తడిసి విద్యుత్ ఘాతం అంటే షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు సంభవించకుండా మనం ముందే సరి చూసుకోవాల్సి ఉంటుంది.
1: షెడ్ల నిర్మాణంలో భాగంగా మీరు చక్కగా వివరిస్తున్నారు. అయితే ఈ ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి మందులు పిచికారీ చేసుకొని రోగాలు రాకుండా చూసుకోవాలంటారు? ఎందుకంటే గోడలకు చిన్నపాటి మీరు పిచికారీ చేసుకోవాలంటారు కదా. ఈ ఏ సీజన్ ఈ వర్షాకాలం కానీ వానాకాలం కానీ ఆ యొక్క ఋతువులకు తగ్గట్టుగా కొన్ని వ్యాధులు వస్తుంటాయి కదా. ముందస్తు జాగ్రత్తగా మీరు ఏ విధంగా పిచికారీ మందులు వాడాలంటారు వివరించండి.
0: సో వర్షాకాలంలో అండి, ఒకవేళ మురుగునీరు అక్కడ మన ఫారం చుట్టూ కనుక ఉన్నట్టయితే, లేకపోతే ఆ కోడి పెంటని కనుక మనం సక్రమంగా నిర్వహించుకోకపోతే, ఈ లీటర్ లోపల ఏదైతే మనము డీప్ లీటర్ పద్ధతిలో పెంచినప్పుడు లీటర్ లోపల తేమ శాతం కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈగల బెడద కానీ దోమల బెడద కానీ చాలా ఉధృతం అవుతుంటుంది. అందుకని మనము మందుల వరకు ముందుగా రాకుండానే ముందుగానే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కోళ్ళ షెడ్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలని, తర్వాత లీటర్ యొక్క తేమ శాతం అనేది పెరగకుండా ఉంచుకోవాలి. సో ఒకవేళ మనకి ఈగలు కానీ దోమలు బెడద కానీ ఎక్కువైనప్పుడు మనము కొన్ని రకాలైన మందులు మనకి వాటిని పిచికారీ చేయాల్సి వస్తుందండి. దాంట్లో డెల్టా మెత్రిన్ కానీ సైపర్ మెత్రిన్ లాంటి మందులు, తర్వాత డైఫ్లూ బెంజరిన్ అనేసి అనే మందులని మనము వాటిని పిచికారీ, మనం వ్యవసాయకు సంబంధించి పైరు పైన యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి వాటిని పిచికారీ చేస్తూ ఉంటాం. వీటిని గోడలపైన, తర్వాత గోడలపైన చిన్న చిన్న రంధ్రాలు ఉన్నప్పుడు వాటి లోపల ఇవి గుడ్లు పెడుతూ ఉంటాయి, సో వాటిపైన పిచికారీ చేయాలి. తర్వాత ఫ్లోర్ పైన పిచికారీ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే వాటి యొక్క లార్వాలు కానీ వాటి యొక్క ప్యూపాలు కానీ నశిస్తాయి. సో మెయిన్గా మనము ముందుగానే ఈ దోమల బెడద, తర్వాత ఈగల బెడద ఉండకుండా కోళ్ళ షెడ్ పరంగా యాజమాన్యం అనేది సక్రమంగా చేసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు పిచికారీ మందులు ఒక మూడు చెప్పారు కదా, మరి లీటర్ నీటికి ఎన్ఎంఎల్ కలుపుకోవాలి అటువంటివి ఏమైనా వివరించగలుగుతారా? లేకపోతే అక్కడ ఉండేటువంటి పశు వైద్యశాల నిపుణులను సంప్రదిస్తే బాగుంది అంటారా?
0: మనకి ఏదైతే ఈ డెల్టా మెత్రిన్ కానీ సైపర్ మెత్రిన్ కానీ మెడిసిన్స్ ఉంటాయో అండి, వాటి ప్రతి ఒక్క మెడిసిన్కి దాని వాళ్ళ యొక్క మార్గదర్శనం, దానిపైన ఉన్న దాని ప్రకారము అంటే మా స్టాండర్డ్స్ ప్రకారము మనము మెడిసిన్ వాడుకోవాల్సింది ఉంటుందండి, మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్షన్స్ ప్రకారము.
1: తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తిగా కోళ్ళను పెంచే అవకాశం కూడా పెరుగుతున్నాయి. యువకులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు కూడా ఉన్నారు. ఈ ముఖ్యంగా మహిళలు వారి యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రకరకాల కోళ్ళను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. మరి ఇటువంటి సందర్భం వాళ్ళకి ఏదైనా కోళ్ళను పెంపకంలో ఏమైనా జాగ్రత్తలు నేను తెలుసుకునేందుకు ఏమైనా ట్రైనింగ్స్ ఏమైనా మన ప్రభుత్వం కండక్ట్ చేస్తుందా, లేదంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏమైనా కండక్ట్ చేస్తుందా, అటువంటి వివరాలు ఉంటే ఒక్కసారి వివరించండి.
0: సో వీటికి సంబంధించి అండి, మెయిన్ సెర్ప్ అనే ఇన్స్టిట్యూట్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, తర్వాత పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ వాళ్ళు వీటికి సంబంధించిన కోళ్ళ పెంపకానికి సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటే ట్రైనింగ్స్ జరిగినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, సో దట్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: మామూలుగా అన్నిటికీ మన పశువులకు దాణ ఇచ్చినట్లే కోళ్ళకు కూడా దాణ ఏ విధంగా ఇవ్వాలి, ఏమైనా తయారు చేసుకునే విధానం ఏమైనా ఉందా? గ్రామీణ ప్రాంతంలో పెంచుతుంటారు కదా, మామూలుగా పురుగులు అవి తినేసి మామూలుగా పెరుగుతుంటాయి ఖర్చు లేకుండా. ఒకవేళ

0: ఖర్చు భరించి బాగా కోళ్ళను పెంచుకోవాలనుకునే గ్రామీణ మహిళలు ఉంటారు, వారికి ఈ వివరణ ఒకసారి తెలియచేయండి, దాన వివరణ.
1: సో పెరటి కోళ్ళ పెంపకంలో భాగంగా అండి, మనము ఆరు వారాల వరకు మనము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దానాని మనము కమర్షియల్గా లభించే, వాణిజ్యపరంగా లభించే దానా అయినా మనం తీసుకోవచ్చు. ఆరు వారాల వరకు, ఆరు వారాల తర్వాత వాటిని ఆరు బయట వదిలేస్తున్నప్పుడు మీరు ఓన్లీ ఒక సాయంత్రం పూట కొంచెం ధాన్యం, మీకు లోకల్గా స్థానికంగా అవైలబుల్ ఉన్న ధాన్యాన్ని ఇస్తే సరిపోతుంది. సో ఆరు వారాల వరకు మనం ఒకవేళ అంటే వాణిజ్యపరంగా ఉన్న దానాన్ని తీసుకోవడం వీలు కాకపోతే స్థానికంగా లభించే దానా పదార్థాల ప్రకారం మనం సమకూర్చుకోవచ్చు. దాంట్లో భాగంగా మనం ఒక దానాన్ని 100 భాగాలుగా విభజిస్తే అందులో 50 భాగాలు మొక్కజొన్న కానివ్వండి, మినుములు కానివ్వండి, జొన్న, రాగి, నూకలు మొదలైనవి తీసుకోవచ్చు. తర్వాత 20 భాగాలు వరి ఊక, గోధుమ రవ్వ, నూనె తీసిన బియ్యం ఊక మొదలైనవి తీసుకోవచ్చు. 28 భాగాలు సోయాబీన్ దానా, వేరుశనగ దానా, ప్రొద్దుతిరుగుడు దానా, నువ్వుల కేకు, అవిషె విత్తు కేక్ లాంటివి తీసుకోవచ్చు. 2 గ్రాములు వైటమిన్లు మరియు మినరల్ మిశ్రమము కలిపి మనము ఒక దానా అనేది తయారు చేసుకుని కోడిపిల్లలకు ఇవ్వచ్చండి. 6 వారాలు దాటిన తర్వాత వాటిని ఆరు బయట వదిలేసినప్పుడు సాయంత్రం పూట వాటి మనకు దగ్గర స్థానికంగా లభించే ఏదైతే ధాన్యాలు ఉంటాయో వాటిని ఒక 20 నుంచి 30 గ్రాముల వరకు కోళ్ళకి సాయంకాలం పూట ఇస్తే మనకి అవి సాయంత్రం పూట గూటికి చేరుకోవడానికి కూడా అలవాటు పడతాయి.
0: మీరు రాజశ్రీ కోళ్ళే కాకుండా, రాజశ్రీ కోళ్ళు అయితే మన యొక్క వ్యవసాయ మన యూనివర్సిటీలో దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. తర్వాత వనశ్రీ కోళ్ళు అన్నారు, అది జాతీయంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి కోళ్ళు. మరి వాటిని పెంచడం మన బ్రాయిలర్కి కానీ మన నాటుకోళ్ళకి వాటికి ఏదైనా వ్యత్యాసం ఉందా పెంచడంలో, పెంపకంలో, దానలో ఇవ్వడం కానీ? అవి మరి ఒకవేళ అవి తెచ్చుకొని ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఉంటే తెచ్చుకున్న తర్వాత పెంచుకోవాలంటే ఎటువంటి ఈ నిర్వహణ చర్యలు చేపట్టాలి?
1: సో ఇది నాటుకోళ్ళతో మనం పోల్చినట్లయితే ఇవి అభివృద్ధి పరిచిన జాతులు అంటారండి, రాజశ్రీ కానివ్వండి, వనశ్రీ కానివ్వండి. సో వాటి యొక్క ఉత్పాదనతో మనం పోల్చితే వీటి యొక్క ఉత్పాదన అనేది ఎక్కువ ఉంటుంది. మనం నార్మల్గా నాటుకోళ్ళను చూసినట్లయితే సంవత్సరానికి 60 నుంచి 70 గుడ్లు పెడతా ఉంటాయి. అదే మనకి రాజశ్రీ కానివ్వండి, వనశ్రీ కానివ్వండి, మనకు 150 నుంచి 160 గుడ్లు పెడతా ఉంటాయి. తర్వాత ఇవి శరీర బరువు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ కోళ్ళు అనేవి మనకి శరీర బరువు 5 నెలలకి మనకి 2 కేజీల వరకు ఈ బరువు ఉంటాయి. కాబట్టి ఇవి గ్రామీణ ప్రాంతాల లోపల వాటిని మనము మామూలు కోళ్ళలాగానే పెంచుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారము దానా అనేది 6 వారాల వరకు ఇచ్చి ఆ తర్వాత 6 బయట పెంచుకోవచ్చు.
0: చాలా చక్కటి వివరాలు వానాకాలం కోళ్ళ పెంపకంలో నిర్వహణ పద్ధతులు వివరిస్తూ రాజశ్రీ వనశ్రీ కోళ్ళను కూడా పెంచుకునే విధానం గురించి వివరించారు. ధన్యవాదాలు శ్రీలత గారు.
1: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలత గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని తగిన సలహాలు సూచనలు అందించారు. అనుసంధానకర్త సహాయ నిర్దేశకులు శ్రీ ఎస్ రామగోపాల్.

0: ఈనాటి ఇల్లు పాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె. శరత్కుమార్ గారు.

0: వారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు.
1: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించం. గాని ఇందుకలదు అందులేదని సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసరు వెళ్లి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్ కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట శాస్త్ర సాంకేతిక మండలి 1986 లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
1: ఏపీ కాస్ట్ లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
2: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ కి మళ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
1: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
2: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్ లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక్క రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
1: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
2: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ది చెందడం కోసం చాలా యాక్టివిటీస్ లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్ రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్ లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్ కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
1: స్టూడెంట్స్ వరకు మన కరికులం లో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు. కామన్ పీపుల్ సైన్స్ కి ఎందుకు తెలుసుకో ఉండాలి, ఏం చెప్తారు?
2: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్ గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో వేరియస్ సినారియోస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్ కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తున్నాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
1: అయితే సార్, మీరు ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్.

0: విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ ని. అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్ గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తొంటరి క్వశ్చన్ గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్ కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది రెండు వైపుల నుంచి ఎలా టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఎ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్ లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలా మంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్ గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ల అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ల లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశం ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం ఉంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్ లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనం అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్ లో కానీ మన స్టేట్స్ లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టమ్ లో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్ తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్ తో కూడా అసోసియేట్ అయ్యి వేరే యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో. మన ఏపీ కాస్ట్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 నుంచి 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ చార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరియస్ మండల్ స్కూల్స్ తో కానీ వేరే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 నుంచి 5 స్కూల్స్ లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్ కి, డిస్టిక్ట్ కోఆర్డినేటర్స్ కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టమ్ లో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ ని వేరే స్కూల్స్ కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
0: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్ కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
1: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చు అండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ల ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ ని ఫాలో అవుతూ పేటెంట్ కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టమ్ లో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ల ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం.

0: సార్, అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
1: రీసెంట్ గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్ గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్ తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి.
0: సార్, ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
1: మెయిన్ గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా, అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్ లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే అంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధుగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మియాపూర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంసీ పరిధిలో 1,674 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు బీఎల్ఓలు, సూపర్వైజర్లకు భద్రతా సహకారం అందించాలని పోలీస్ అధికారులను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్లోని SMS-2, STC-3 హీట్ FG-లో భారీ మొత్తం ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. నాజీ సిద్ధాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ద పదవిలో ఉండి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి కోరలేదని ఆయన ఆఫీసే స్పష్టం చేసిందన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పర తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:59 దాటి 46 సెకండ్లు. ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది.

0: స్కూల్ మే జ పడతే థే ఘర్ మే రేడియో కా తో మేనే కా సవాల్ హి నహీ థా తో స్కూల్ సే హమ్ భాగ్ కర్ క్రికెట్ కి కమెంట్రీ సుననే కే లియే మార్కెట్ కి పాన్ కి దుకాన్ పర్ జాయా కర్తే థే క్యోంకి వహాన్ రేడియో హోతా థా తో పహలా జో ఆకాశవాణీ కే సాథ్ సంబంధ్ జుడా వో జుడా క్రికెట్ కి కమెంట్రీ కే మాధ్యమ్ సే ఔర్ ఇత్నే ధురంధర్ క్రికెటర్స్ క్రికెట్ కి కమెంట్రీ కర్నే వాలే థే జో హౌస్ హోల్డ్ నేమ్ బన్ గయే థే జిస్మే అగర్ మే నామ్ లూ తో సుశీల్ దోషి మెల్విల్ డిమెలో జస్దేవ్ సింగ్ యే వో నామ్ థే జిన్కో బచ్చా బచ్చా జాన్తా థా క్యోంకి ఉన్కీ కమెంట్రీ ఏసీ హోతీ థీ తో యే పహలా ప్రభావ మేరే పర్ తో ఆకాశవాణీ కా జో పడా వో తో పడా కమెంట్రీ సే దూసరా వివిధ భారతి కే సాథ్ సాథ్ జిస్ తరే కే భోలే బిసరే గీత్ సంగీత్ సరితా చిత్రలోక్ ఔర్ ఫౌజీ భాయ్యో కే కార్యక్రమ్ యే ఏక్ దూసరా ప్రభావ్ థా జో హమారే సమయ కీ యువా పీఢ़ी పర్ పడా మనోరంజన్ కా సాధ మహిళాయే రసోయి మే కామ్ కర్ రహీ హై తో గానే రేడియో పర్ చల్ రహే హై ఫిర్ జబ్ ట్రాన్సిస్టర్ ఆతా హై తో ఖేత్ ఖలియాన్ మజ్దూర్ హర్ వ్యక్తి ట్రాన్సిస్టర్ కే సాథ్ జుడా హై గానే సున్ రహా హై సమాచార్ సున్ రహా హై ఔర్ అప్నా కామ్ కర్ రహా హై తీసరా ప్రభావ్ జో పడా వో థా సమాచార్ జో హిందీ కే సమాచార్ హమ్ లోగ్ సున్తే థే ఉస్మే దేవకీనందన్ పాండే
1: రామానుజ్ ప్రసాద్ సింగ్
0: రోషన్ మేనన్ సుర్జిత్ సేన్ లోతికా రత్నం లోతికా సింగ్ పమిలా సింగ్ ఇందు వాహి యే వో నామ్ థే జిన్కో ఘర్ ఘర్ మే బచ్చా జాన్తా బాద్ మే పత్రకార్ బనా జబ్ లడాయి హుయి 1965 కి ఔర్ 1971 కి ఔర్ ఉస్ దినో జో కార్యక్రమ్ బనాయే గయే వో మే సమజ్తా హూం బహుత్ హీ మహత్వపూర్ణ థే ఔర్ లోగ్ రేడియో పర్ కాన్ లగాయే రహతే థే కి కబ్ సమాచార్ సే హమ్కో జానకారీ మిలే తో సమాచార్ జో హై వో ఏక్ బహుత్ మహత్వపూర్ణ సాధన రహా హై ఔర్ ఆజ్ భీ హై ఔర్ అభీ భీ మే ఏక్ బాత్ బీచ్ మే కహ్ దూ కి జబ్ సర్కార్ నే ఎఫ్ఎం రేడియో కే లైసెన్స్ దేనే శురూ కియే లేకిన్ సమాచార్ అప్నే బనానే కి పర్మిషన్ అభీ తక్ నహీ దీ గయీ హై వేవ్స్ హై రేడియో కి యే కిసీ ఔర్ కే హాత్ మే దేనా కిత్నా ఖతర్నాక్ హో సక్తా హై యే హమ్ సమజ్తే హై ఆకాశవాణి కి వో ఇంపార్టెన్స్ హై కి అగర్ కిసి దుష్మన్ నే ఆప్కే ఆకాశవాణి యానీ రేడియో స్టేషన్ పర్ కబ్జా కర్ లియా తో సమ్జియే వో దేశ్ ఆధా పస్త్ హో గయా ఇత్నా మహత్వపూర్ణ కామ్ హై ఆకాశవాణి కా ఔర్ ఉసీ లియే యే ఆకాశవాణి కో ఇత్నా మహత్వ దియా గయా మే ఏక్ ఉదాహరణ దూంగా ఏక్ బడా ఇంట్రెస్టింగ్ ఎనెక్డోట్స్ హై ఆకాశవాణి కే సమాచార్ కి జో విశ్వసనీయతా కే బారే మే ఏక్ బార్ క్యా హువా కి గోవా కే ఏక్ ముఖ్యమంత్రి థే దయానంద్ బండోడ్కర్ ఉన్కీ బేటీ బాద్ మే ముఖ్యమంత్రి బనీ ఔర్ ఉన్కో యే లగా కి మే అప్నే పితాజీ కి ఏక్ డాక్యుమెంటరీ బనాఊ వో డాక్యుమెంటరీ కి షూటింగ్ హో రహీ థీ తో డమీ షూటింగ్ హోనీ థీ ఔర్ ఉస్మే వో ఖబర్ జానీ థీ కి ఉన్కీ మృత్యు కైసే హుయీ తో ఉస్ జమానే మే న్యూస్ ఏజెన్సీస్ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ కర్తీ థీ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ గోవా సీఎం డెడ్ అబ్ యే హో గయా షూటింగ్ లేకిన్ జో టెలిప్రింటర్ ఆపరేటర్ థా వో స్విచ్ కో ఆఫ్ కర్నా భూల్ గయా ఉస్కే చల్తే వో గోవా సే సమాచార్ ముంబై పహుంచ్ గయా ముంబై నే దిల్లీ కో దే దియా దిల్లీ నే ఉస్కో ప్రసారిత్ కర్ దియా అబ్ ఆకాశవాణి కో యే ఇన్స్ట్రక్షన్ థీ ఔర్ ఆజ్ భీ హై కి అగర్ ఐసా కోయి సమాచార్ ఏక్ న్యూస్ ఏజెన్సీ సే ఆతా హై ఆప్ ఉస్కో బ్రాడ్కాస్ట్ నహీ కరేంగే సబ్సే పెహలే దూసరీ న్యూస్ ఏజెన్సీ సే ఆప్ ఉస్కో కన్ఫర్మ్
1: జీ
0: तो उसके चलते वो आकाशवाणी से समाचार प्रसारित नहीं हुआ। प्रधानमंत्री कार्यालय राष्ट्रपति भवन से फोन आ रहे हैं कि आप आकाशवाणी से क्यों प्रसारित नहीं कर रहे, गोवा के मुख्यमंत्री का देहांत हो गया है। आकाशवाणी के डीजे ने कहा साहब हमने दूसरी एजेंसी से कन्फर्म किया है, उसका कहना है साहब ऐसा कोई समाचार नहीं है। मैं ये प्रत्यक्ष बता रहा हूँ आपको कि फिर राष्ट्रपति भवन प्रधानमंत्री कार्यालय ने सेटेलाइट से नेवल हेडक्वार्टर जो वेस्टर्न कमांड का है उससे संपर्क किया तो उन्होंने कहा साहब यहाँ तो सब कुछ नॉर्मल है। अब उस जमाने में क्या हुआ कि संपर्क टूट गया गोवा और मुंबई के बीच में उस एजेंसी का। जब संपर्क जुड़ा तो उसने कहा कि वेयर इज द फॉलो अप, उसने कहा क्या फॉलो अप, आपने कहा था गोवा सीएम डेड, उसका फॉलो अप क्या है। तब रियलाइज हुआ कि शूटिंग करते समय एक स्विच ऑफ ना करने से कितना बड़ा देश, लेकिन आकाशवाणी अपने उस पर डटी रही और इसके कारण दुनिया को गलत समाचार नहीं मिल पाया। आज भी लोग कहते हैं कि जरा रेडियो की खबर सुन ली जाए, आकाशवाणी जो बात कहेगी वो सत्य है, उसमें कोई ना तो गॉसिप है और ना ही कोई बढ़ा चढ़ाकर है और ना ही इसमें किसी प्रकार का देश के अंदर जो एक सद्भावना है उसको खत्म करने की कोशिश है। तो आकाशवाणी ने 90 साल में ये जो एक अपनी इमेज बनाई है बल्कि शांति स्थापित करवाने में सहयोग दिया।
1: देखिए, जिस तरह आपने बताया कि आकाशवाणी पर भरोसा करते हैं, मुझे 1971 के वो दिन याद है जब भारत पाक का युद्ध चल रहा था। उस समय भी ऐसा होता था, पाकिस्तान हर बार अपने रेडियो से प्रसारित करता था हमने भारत की सेना को पीछे खिसका दिया, इसको ये कर दिया, जबकि हमारी सेना सीधे लाहौर तक पहुंच गई थी। तो तब आकाशवाणी ने कार्यक्रम शुरू किया था ढोल की पोल। ढोल की पोल इतना अच्छा कार्यक्रम था जिसके अंदर पूरा व्यंगात्मक तरीके

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష సురిత్రవోలి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృందంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో సమయపాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 19వ భాగం. 6:35 పొలం పనులు. 7:00 వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు. 7:15 ఉదయతరంగిణిలో చేరవేల భార్గవ శర్మ గారి 1 వదిలితే చాలు కథానిక వింటారు. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, రెటినో బ్లాస్టమా డాక్టర్ విజిత వెంకటారు గారితో పరిచయం వింటారు. డాక్టర్ విజిత వెంపుటారు గారితో పరిచయ కార్యక్రమం ఆరోగ్య జీవనం, రెటినో బ్లాస్టమా గురించి. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ చిన్న మౌలానా గారి నాదస్వరం వింటారు. ఇక 10:03 నవ్య భారత స్వరం ప్రత్యేక రూపకం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. 11:30 సుగం సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో నాటకమే ప్రాణం, ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ గారిపై వ్యాసం, రచన డాక్టర్ సమ్మేట విజయ. ఇక 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం సతీ తులసి కథ వినిపిస్తారు. 2వ భాగం శ్రీ పిల్లిట్ల కుమార్ బృందం. ఇక 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తల్లి పిల్లలకు సమతుల ఆహారం గురించి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇల్లెందుల జోష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్, ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 గౌరీ సరస్వతి గారి గాత్ర సంగీతం వింటారు. ఇక 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మనీటా కర్ణమంతన్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 హరికథ గానం వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 27 సెకండ్లు. ఈనాటి

ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హిందూ.